ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7:30 వరకు రైతునిస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతునిస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30

నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

వరమిచ్చి ఆ త్రిమూర్తులాం శతోత్త

0: Vishnu FM 90.4.
1: అయితే రామావతారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆయన నిగ్రహించాలంటే ఎంతకాలం ఎంత సమయం పడుతుంది? మాటలు ఆ వీళ్ళందరూ చేరితే ఓ చోటికి చేరకుండా వాలి వీళ్ళందరినీ చంపేశాడు. వాలిని ఆయన చంపేశాడు. కాబట్టి అక్కడతో గొడవ దిలిపోయింది. ఇంకా వాలి రావణుడితో కలవక ముందు చంపేశాడు. సుగ్రీవుడు రామకార్యానికి పనికిరావాలి, అందుకని సుగ్రీవుడికి వానరాధిపత్యం ఇచ్చాడు. మళ్ళీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఆ జననములను మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు హనుమ యొక్క ఆవిర్భావాన్ని కూడా అటువంటి పవిత్రమైన దృష్టికోణంతో వినవలసి ఉంటుంది. తప్ప ఇదంతా ఏదో పరిహాసం కోసమో, వాల్మీకి మహర్షి ఆచమనం చేస్తే బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సత్యము భాసిస్తే ఆయనకి కనపడితే రచించినటువంటి కావ్యం వాల్మీకి రామాయణం. కాబట్టి అందులో ఒక్క అబద్ధం లేదు. చిట్ట చివర ఫలశ్రుతిలో చెప్తారు, ఒక మాట ఇందులో అనృతము లేదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు. జాంబవంతుడు ఎందుకు చెప్పగలడు ఇవన్నీ? మీతో నేను చెప్పాను కదా, బ్రహ్మగారు ఎటువంటి వాడో వానరులకు జాంబవంతుడు అటువంటి వాడు, అంతటి దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు జాంబవంతుడు. శ్రీరామాయణంలో చాలా చిత్రమైన

మాత్రమే రామావతారం వెళ్ళిపోయింది, కానీ జాంబవంతుడు మాత్రం ఉండిపోయాడు. ఎక్కడి వరకు ఉండిపోయాడు? మళ్ళీ జాంబవతిని తీసుకెళ్ళి వినాయకుడికి ఆ వినాయక వ్రత కథలో ఆ కృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేస్తాడే సత్రాజిత్తు ఆఖ్యానం, అక్కడ వరకు ఉంటాడు. మళ్ళీ అక్కడ మనం ఓ పొరపాటు చెప్పేస్తుంటాం, అసలు ఆ కథ అది అలా ఎలా వచ్చేసిందో, అసలు ఆ కథ అలా ఎలా చెప్పేస్తున్నారో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. నన్ను ఒకసారి ఓ పసిపిల్ల అడిగింది, ఆ పసిపిల్ల అంటే ఓ చిన్న పిల్ల అడిగిందో, ఒకసారి నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతుంటే, ఏమంటే జాంబవతి ఊయలలో ఊగుతుంటే అంత పసిపిల్లని కృష్ణ భగవానుడు పెళ్లి చేసుకున్నాడా అని అడిగింది. నేను పెద్దవాళ్ళు అడిగితే చికాకు పడుతుంటాను, మీరు పుస్తకం చదువుకోండి అంటుంటాను, మూలం చదవకుండా ఎవడో దొరికాడు కదా అని అడుగుతారేంటి, చదువుకోండి అంటాను. పిల్లలకి చెప్పడం అంటే నాకు చాలా సరదా, ఎందుకంటే పాపం వాళ్ళు చదువుకునే ఉంటాయి. కుతూహలంతో అమాయకంగా పిల్లలు అడిగితే మాత్రం ఆగి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దీనికోసం నేను ప్రయత్నపూర్వకంగా మళ్ళీ అసలు ఆ వినాయక వ్రత కథ యథార్థంగా స్కాందంలో ఎలా ఉందో దాన్ని అంతటినీ మళ్ళీ చెప్పి చూపించాను కూడా ఒకప్పుడు. కాబట్టి అది వేరు విషయం అనుకోండి, ఇప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టండి, ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్తావా అని దాని జోలికి వెళ్ళకండి. కాబట్టి ఒక్కొక్కరి యొక్క జననము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. దాన్ని ఆ పవిత్రమైన కోణంలో వినవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, అప్సరాప్సరసాం శ్రేష్ట విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరీహి విఖ్యాత త్రిశులోకేషు రూపేణా ప్రతిమా భువి అభిశాపాదభూత్ తాత వానరీ కామరూపిణి దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః. పుంజక స్థల అనబడేటటువంటి ఒక చాలా అందగత్తె అయినటువంటి అప్సరస ఒక ఆమె ఉండేది, ఆమె కామరూపిణి. ఆమెకి ఒకనొకప్పుడు ఒక శాపం కలిగింది, అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది. వానరకాంతగా కుంజరుడు అనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది. ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు. కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది? మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం. ఒకనకొకప్పుడు శంఖము శబళ అని పేరు కలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి. అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండేవి. ఆ రెండు ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు. రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదునామం ఇచ్చారు. ఆ బిరుదునామమే ఆయనకి లోకంలో ఉండిపోయింది. ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థలాన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది, చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి. ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నారు. ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి, ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివతేజస్సు వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి, అంత తేలికగా ఆ అవతారం రావడం సంభవం కాదు, చాలా జాగ్రత్తగా క్షేత్రమనందు చేరవలసి ఉంటుంది, అది సుబ్రహ్మణ్యోత్పత్తిలాగా. కాబట్టి వాయువు అన్నారు, నత్వాం హింసామి శిశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిశ్వజ్య యశస్వినీం అని పిలిచారు. యశస్వినీం, ఓ కీర్తి కలదానా, మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది అమ్మా, నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాణ్ణి కాను. దేవతాకార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి, నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తాను, అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రస

0: సేవించవలసి ఉంటుంది. ఆ వానర రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. కాదు కాదు, తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతివాణ్ణి రక్షిస్తుంది. యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి, మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చేయవ భవిష్యతి మయాసమహ. భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగినవాడు, అంటే దూకగలిగినటువంటి వాడు, అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకనమ్మా నీ ఎందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను. ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది. ఎందుకని? ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు, ఆవిడ విడిచిపెట్టేస్తుంది. శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజక స్థలగా వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా, ఆంజనేయ స్వామి వారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం. అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతో, అందుకే యశస్విని అన్నారు ఆయన. అమ్మా అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు. ఆవిడ చాలా సంతోషించింది. సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది. నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి. పుట్టగానే హనుమ నువ్వు సూర్యమండలానికి ఎగిరావు పండు అనుకుని సూర్యబింబాన్ని, ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు. ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది. తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమాని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి, సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరొచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలిచ్చారు. నీకు ఇవ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా? అశస్త్ర వజ్జతాం తాత సమరే సత్యవిక్రమ వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ సహస్ర నేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం. నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడివి కౌ, నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు. దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణంతే భూయాదితివై ప్రభో, నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని, నువ్వు శరీరం విడిచిపెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో దేవతలలో మూడు లోకములలో ఎవడూ లేడు. గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యకశిపుడు. అసలు బ్రహ్మగారు వరమిచ్చారు నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు. ఇంత బలం ఉన్నాయన ఇలా దండం పెడుతూ కూర్చుంది, ఏమి ఆయన కోరుకున్నది లేదు. వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట హనుమ యొక్క భక్తికి ఒక మాట చెప్తారు. వాల్మీకి రామాయణం కాదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కానీ అందం కోసం ఒక మాట చెప్తుంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అన్ని విధులు వేసుకున్నారు. నేను ఇచ్చేస్తాను. హనుమ అలా కూర్చున్నారు. నువ్వేం చేస్తావు హనుమ అని అడిగారు రామచంద్రమూర్తి. అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా, ఇంక నీకేం పనుంది, ఏం చేస్తావు అన్నారు. ఏదైనా పని అడిగేటప్పుడు తన బలపరాక్రమములకు సమానమైన పని అడుగుతారు తప్ప ఏదో ఒకట్లు ఎదురు ఈశ్వర సేవ చేయడానికి ఏది కావాలండి అని నడువుకి తువ్వాలు కట్టుకుని అక్కడ దేవాలయంలో బూజులు కనపడ్డాయనుకోండి, అయ్యా బూజుల కర్ర ఉంది ఏంటండి, రేపు నేను ఒక్కసారి వచ్చి దులిపేస్తాను, ఒక్కసారి ఈ బూజులు పట్టుంది హరిప్రసాద్ గారే దులిపించండి అండం కాదు, అయ్యా మేము రేపు వచ్చి ఓ 10 మంది ఒక్కసారి పట్టాభిషేకం వచ్చేస్తోంది కదా 15 రోజుల్లో, అది కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అంటే అది కాయిక కైంకర్యం ఎంత గొప్పదో తెలుసా అండి. పెరియ పురాణంలో అప్పర చేశారని చెప్తుండేవారు. దానికోసం వచ్చింది కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ అన్నది. ఇప్పుడు అదేదో టికెట్ చేసేశారనుకోండి వేరు విషయం, అసలు స్వయంగా చెయ్యాలి మనిషి. ఎందుకంటే
1: మీకు ఆలయంలో చేసేటటువంటివి కొన్ని ఉంటాయి,

చేసుకునేవి కొన్ని ఉంటాయి. మీరు కొన్ని చేయడం కుదరదు, మీరు అలా దర్శనాలు చేయలేరు. బంగారు కవచం కట్టకుండగా రాముణ్ణి చూడాలనుకున్నారనుకోండి, మీ ఇంట్లో మీరు కట్టడం కుదరదు. ఎందుకంటే మీరు అంగుష్టమాత్ర విగ్రహాన్నే పూజ చేయాలి. అంగుష్టమాత్ర విగ్రహానికి కవచం ఎలా కడతారు? ఇప్పుడు బంగారు కవచం కట్టిన రాముణ్ణి చూడాలి అంటే ఒక్క దేవాలయంలో ఉన్న స్వామి బంగారు కవచం కట్టుకుంటేనే మీరు చూడాలి. చందన చర్చితుణ్ణి చూడాలి అంటే ఇక్కడ చూడాలి. మీ ఇంట్లో అంగుష్టమాత్రమూర్తికి చందనం రాస్తే ఆ సోయగం రాదు. అలాగే మీ జీవితంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన బలాన్ని ఈశ్వరుడికి ఉపయోగించాలి అంటే గొప్ప గొప్ప ఉత్సవాలు వస్తాయి. ఏదో శారదానవరాత్రులు, శ్రీరామ పట్టాభిషేకం ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరో చేయడం కాదు, భక్తులు చేసుకోవాలి. వచ్చి దేవాలయంలో తన ఇంటిని ఎలా చూసుకుంటాడో దేవాలయాన్ని అలా చూసుకోవాలి. అయ్యా వచ్చే ఆదివారం నాడు మేమందరం వచ్చి దేవాలయం అంతా తుడిచేస్తున్నాం, దులిపేస్తున్నాం అంటే, నేను గొప్పగా చెప్పాను అనుకోకండి, మాకు కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం చాలా పెద్ద ప్రాంగణం, హరిప్రసాద్ గారికి తెలుసు. మేము పెద్ద పెద్ద ఉత్సవాలు చేసే ముందు మేము ఎవ్వరం కూడా ఏంటి కార్మికుల్ని పెట్టి ఈ పనులు చేయించాం. మేము రేపు కోయిల్ ఆళ్వార్ తిరువంజన్ ఉత్సవ్ అని అట్టపెట్టి అక్కడ పెడతాం. 10 రూపాయల కన్నా ఎవరు వెయ్యొద్దని చెప్తాం. అందరూ తలో 10 రూపాయలు అందులో వేస్తారు. ఈ డబ్బంతా పెట్టి ముందు రోజు సాయంకాలం మా గోపాలకృష్ణ గారు చీపుళ్ళు చాట్లు ఆ సామాను తోమేటటువంటి పిండి ఆ తర్వాత బూజుల కర్రలు ఇవన్నీ తెప్పిస్తారు. నా భార్య ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కలిసి దేవాలయంలో వంట చేస్తారు, ఒక్క పప్పు ఒక్క కూర ఒక్క పచ్చడి. అందరం ఏం చేస్తాం అంటే తెల్లవారేటప్పటికీ మాసిపోయిన బట్టలు కట్టుకుని తలపాగాలు చుట్టేసుకుని వచ్చి కూర్చుంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు. కొంచెం పెద్దవాళ్ళు అయితే అమ్మ మీరు దీపపు సమ్మెలన్నీ తోమేయండి, అర్చన పాత్రలన్నీ తోమేయండి, పీతాంబరం పెట్టి మెరిసిపోయేటట్టు సిద్ధం చేసేయండి. పెద్ద ఆడవాళ్ళకి వేసేస్తాం, అమ్మ కొంచెం ఓపికన్నవాళ్ళు మీరు దేవాలయం అంతా కడిగేసేయండి బ్లీచింగ్ వేసి. ఓపికన్న మగవాళ్ళు ఆలయ శిఖరాలు ఎక్కి ఆలయ శిఖరాలన్నీ శుభ్రంగా మీరు దులిపేసేయండి. వానరాలు ఎలా ఎక్కేస్తాయో అలా 8 అయ్యేటప్పటికీ ఎక్కేస్తారు దేవాలయ ప్రాంగణం అంతా. మొత్తం 100 నుంచి 150 మంది సత్సంగ కార్యకర్తలు ఒక్కొక్కసారి 200 కూడా దాటిపోతుంటారు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆలయ ప్రాంగణం అంతా ఎలా ఉంటుందంటే ఒక బూజు కనపడదు. మొత్తం ఆలయం అంతా శుభ్రం చేసి అన్నీ తోమేస్తారు. అందరూ స్నానాలు చేసేసి పొడిబట్ట కట్టుకుని వచ్చేస్తారు. మా గోపాలకృష్ణ గారు అందరికీ కూడా చక్కగా పప్పు అన్నం కూర అన్నం ఒక్క పచ్చడి పెరుగు వేసి పెట్టేస్తారు. అందరం కలిసి ఈశ్వర సేవకులం. గురువుగారు లేరు, శిష్యుడు లేడు, గొప్పతనాలు లేవు, తక్కువలు లేవు. అందరం కూర్చుని సహపంక్తి భోజనం, ఇవాళ ఈశ్వర సేవ చేసుకున్నాం మనం. అందరం కలిసి భోజనం చేసి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాం. ప్రతి 4 నెలలకో 5 నెలలకో మా దేవాలయాన్ని మేమే శుభ్రం చేసుకుంటాం. దేవాలయాన్ని ఎవ్వరిని శుభ్రం చేయడానికి మేము ఇవ్వం, మేమే చేస్తాం. కాయిక కైంకర్యం కింద ఆలయాన్ని శుభ్రం చేసుకుంటాం. నేను కూడా అన్నానని గొప్ప కనుకోకండి, నేను కూడా తలపాగా కట్టుకుని అమ్మవారి దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటాను. ఇప్పుడు నాకు అదొక చాలా ప్రీతి, పరాశక్తి దేవాలయం అంటే. అందుకని అమ్మవారి దేవాలయం కడగడం తుడవడం అవన్నీ చేస్తుంటాను. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చి చేస్తారు. అది చేసుకోవాలి. ఈశ్వర సేవయందు ఆ సంతోషం ఉండాలి. అంతేగాని నేనింత మొనగాన్ని నే చేయడమా అనకూడదు. ఈశ్వర సేవ చేయడం అంటే పొంగిపోవాలన్నమాట. దానికి కోయిలాళ్వార్ తిరుమంజన్ అని పేరు. కాయిక కైంకర్యం చెయ్యాలి. అయా పట్టాభిషేకం వస్తోంది, రామచంద్రమూర్తి పట్టాభిషేకం 2 వారాల్లో, ఒక ఆదివారం హరిప్రసాద్ గారు బూజుల కర్రలు తెప్పించండి, మీ డబ్బులతో వద్దు, అట్టపెట్టి పెట్టండి. 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు మేము వేస్తాం. 10 రూపాయల కన్నా మించకుండా చీపుళ్ళు అవి అన్నీ తెప్పించండి, మేము దులిపేస్తాం ఓ పూటొచ్చి. అందరూ దులిపేసి అందరం కూర్చుని చక్కగా రామనామ సంకీర్తనం వినబడుతుంటే అందరం కడుపు నిండా భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఎంత ధన్యత అండి అది నిజంగా. పొంగిపోతారు సీతారాములు నా పట్టాభిషేకానికి ఎలా చేశారో చూడు సీతా పిల్లలని. అంటే మిమ్మల్ని చెయ్యమని నేను ఇప్పుడేం ప్రతిపాదన చెయ్యట్లేదు, ఎందుకంటే అది ఒక ఉత్సాహంతో కూడిన విషయము అని నేను ప్రతిపాదన చేశాను అంతే. నా ఉద్దేశ్యం ఇప్పుడు అలా ఏదో మీతో చేయించే ప్రతిపాదన నేను పెట్టాను అని మీరు అనుకోవద్దు. కాబట్టి ఆయన వినయం కలిగినటువంటి వాడు, నా స్థాయికి పనిచేయడమా అని ఆలోచించరు. అందరూ అన్ని పనులు చేస్తున్నారుగా హనుమా, మరి నువ్వేం చేస్తావు అన్నారు. అంటే స్వామి ప్రభువు ఆవలించినప్పుడు తనకి తాను చిటిక వేసుకోకూడదు, చిటిక వేయకుండా ఆవలించకూడదు. కాబట్టి నేను మీరు ఆవలిస్తే చిటికేస్తానన్నాడు. ఆవలింత ఎప్పుడు వస్తుంది? నిద్రపోయే ముందు వస్తుంది. కాబట్టి నువ్వు నిద్రపోయే వరకు నీ కాళ్ళ దగ్గర ఉంటాను. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? బయట పని చేసుకుని వెళ్ళిపోతారు. నీవు ఎప్పుడు ఆవలిస్తావో. కాబట్టి

అన్నం తింటున్నా, పడుకున్నా, నేను ఆ పక్కనే కూర్చుంటాను. ఇంకా మా తల్లి జనకాత్మజ బొత్తిగా, హనుమా ఇంకా కూర్చుంటే ఎలాగా, స్వామితో కలిసి ఏకాంత శయనంలో నేను ఉండాలి కదా అంటే వెళ్ళాలంతే. అప్పటి వరకు నీ పక్కనే కూర్చుంటా, ఏమో ఎప్పుడు ఆవలించి వస్తుందో చిటికేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి చూసుకున్నారా, రామచంద్రమూర్తి దగ్గరికి చేరడానికి అది పనికొచ్చింది బాగా. స్థాయి చూసుకుని ఈశ్వర సేవ చేయకూడదు. నేను అంత ఉద్యోగస్తుండండి, నీ మోహం ఈశ్వరుడు ఇస్తే వచ్చింది అది. నేను ఇంత పండితుండండి, ఈశ్వరుడు పలికిస్తే పలికావు. నేను ఇంత ఐశ్వర్యవంతుండండి, ఈశ్వరుడు ఇస్తే అనుభవిస్తున్నావు. ఏమిటి అవన్నీ? ఈశ్వరుడు ఇచ్చిన విభూతులు. ఇన్ని ఉండి స్వామి నేను నీ కింకరుణ్ణి, ఏది భూజల కర్ర పట్టుకుని ఆలయాన్ని తెలుపు, అప్పుడు నీ జీవితానికి ధన్యత అంటూ ఉంటే నీ మనవలు నీ పిల్లలు ఇంటికి వెళ్ళి, ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసరా, ఆలయం దులపడానికి వెళ్ళాను రా, కోయిలాల వారు తిరువంజనం పట్టాభిషేకం కదూ, గుడిలో కాసేపు ఓ గోడంతా దులిపేసి వచ్చేసాను, గోడలు మేము భాగం వేసేస్తాం, ఈ గోడ నీది, ఈ రెండు కిటికీలు నీవి అని ముక్కులకి గుడ్డలు కట్టేసుకుని, మా వాళ్ళు చిన్న చిన్న బ్రష్లు కూడా పెట్టుకుని దులిపేసి, పీతాంబరాలు పట్టుకుని పైకి ఎక్కేసి, కలసలు తోమేసి, వాటర్ జెట్స్ పెట్టి కొట్టేసి, ఈ కుర్రాళ్ళందరూ పైకి ఎక్కేసి కడిగేసి, పెంకుల మీద కూడా పక్షి రెట్ట కూడా ఉండనివ్వరు, శుభ్రంగా చేసేసి శారదానవరాత్రులు ప్రారంభం చేస్తాం. అలా సంవత్సరంలో ఒక రెండు మూడు పర్యాయాలు చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగానే బహుశా ప్రారంభం చేయవలసి ఉంటుంది. ఒకసారి దేవాలయం ఎన్నాళ్ళయిందో వెళ్ళి ఓసారి అందరం కొయిలాల వారి తిరుమంజన ఉత్సవం చేసుకోవాలి, అదో సంతోషం. ఆ చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి, ఆ చేసి అందరం కూర్చుని భోజనం చేయడంలో ఎంత సంతోషమో, తల్లి తండ్రి బిడ్డలు తిన్నట్టు ఉంటుంది. అందుకే నా భార్య ఇంకో ఇద్దరు కలిసి వండేస్తారు అందరికీ, అందరం కలిసి అమ్మగారు ఉండారు ఇవాళ అన్నం, ఎంత సంతోషమో. మా వాళ్ళకి పెద్ద పెద్ద అధికారులు ఎవరు అలా అనుకోరు, అమ్మగారు అన్నం వండారు, అమ్మగారు పప్పు వండారు అంతే. ఆ ఆవకాయ ఆ కూర ఆ పప్పు అన్నం తినేసి పొంగిపోయి ఒళ్ళు హోనం అయిపోయేటట్టు సేవ చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత సంతోషం అండి జీవితంలో నిజంగా అలా ఈశ్వరుడికి సేవ చేయడం. కాబట్టి ఇప్పుడు అది అవాల్మీకి అంశం అండి, వాల్మీకంలోది కాదు, ఆవలిస్తే చిటికేస్తానన్నది. మీరు మళ్ళీ కోటేశ్వరరావు వాల్మీకి రామాయణంలో చెప్తూ చెప్పారు ఇది ఎక్కడుందండి ఈ శ్లోకం అన్న అడక్కండి, అవాల్మీకం కానీ అందానికి నేను చెప్పాను అంతే. కాబట్టి హనుమ నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి. సత్తం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత సౌరసపుత్ర తేజసా చాపితత్సమ. వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి, కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి, పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందినవాడివి, కారణజన్ముడివి మహానుభావ.

ఇంకోసారి చెప్పే అధికారం నీకు ఉండదు. నువ్వు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి, అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది. తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి, నేను చేయడం ఏమిటంటే అనకూడదు. నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు 10 మందికి గంధం తీయమని చెప్తే నువ్వు ఉత్తరీయం తీసేసి నువ్వు చొక్కా బని నిప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి. అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది, నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అది అది రావణ బుద్ధి. రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాలి. కాబట్టి తథాచౌషధయోస్మాభిః సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభిః తదాసీన్నో మహత్ఫలం. ఒకానొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే నేను ఓషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను. ఆనాడు నేను చెయ్యగలిగింది చేశాను, ఇప్పుడు నేను ఎగరలేను 100 యోజనాలు. స ఇదానీం అహం వృద్ధ పరిహీన పరాక్రమ సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్విత. నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, వృద్ధుడనైపోయాను కాబట్టి 100 యోజనములు ఎగరలేను. ఉత్తిష్టారిశార్దూల లంఘయస్వహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. నాయనా హనుమ, ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి, నీవలా కూర్చుంటే ఎలాగయ్యా? ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరుగు, పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో, అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు. ఈ మాట చెప్పగానే విన్నారట హనుమ కూర్చున్నవారు ఒక్కసారి లేచారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్య చలాంగూలం హర్షాక్షబలమీవాన్. ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారట. అంటే శాప విమోచనం అయిపోయింది, తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది, తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారట ఆ సంతోషంతో. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవై తేజసాపూర్యమాణస్య రూపమాసీదనుత్తమం. ఆ వృద్ధులైనటువంటి వానర పుంగవులు చేసినటువంటి స్తుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు. ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు. అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నారు. అంతంత అంతంత అంతంత పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా ఇలా ఇలా ఇలా చూసేటట్టు పెరిగిపోతున్నారు. పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయారు. పెరిగిపోయి యదా విజృంభతే సింహో విరుద్ధో గిరిగహ్వరి మారుత శౌరసపుత్ర తథా సంప్రతి జృంభతే. ఏమి మాటలు వేసేస్తారండి మహర్షి. గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారట స్వామి. గుహ మూసి ఉందనుకోండి లోపల సింహం ఎలా లేచి బయటకు వస్తుందో మీకేం కనపడదు. గుహ తెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదండి. సింహం కుక్క లేచి పరిగెత్తినట్టు పరిగెత్తదు. కుక్క లేచింది అనుకోండి లేచింది కదా అలా పరిగెత్తుకుపోతుందండి. ఓ పిల్లి లేచింది అనుకోండి పడుకున్నది లేచి అలా పరిగెత్తుకుపోతుంది. ఓ ఆవు లేచింది అనుకోండి పడుకున్నది లేచి మామూలుగా నిలబడుతుంది. సింహం లేస్తే అలా ఉండదు. సింహం పడుకున్నటువంటి సింహం కానీ ఒక్కసారి ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది. ఇలాగ పడుకున్నటువంటి సింహం నిద్ర లేవాలనుకుందనుకోండి ఒకసారి కళ్ళు రెండు బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయ చూసి లేచి నిలబడి ఒక్కసారి ముందు రెండు కాళ్ళ మీద ముందుకి సాగి ఒళ్ళు పూర్తిగా సాగ తీసి ఒళ్ళు ఒక్కసారి ఆ నడుము ఆడించి తోక దులిపి నాలుక పైకి తీసి పెదవులు రెండు నాక్కుని జూలు విదల్చి నోరు తెరిచి ఒక్క గర్జన చేసి అడుగు తీసి అడుగు వేస్తూ బయటికి వస్తూ ఉంటే ఇంకా ఎదురుగుండా ఏ మృగం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటుంది దాని టీవీ దాని నడక. ఆ సింహం ఎలా బయటికి వస్తుందో గుహలో లేచి అలా హనుమ కూడా ఒక్కసారి అటువంటి స్థితిని పొందారు. అంటే అలా లేచి ఆ ప్రతి కదలిక ప్రతి పుంజుకోవడం ఆ తోక జాడించడం ఆ పైకి పెరుగుతుండడం
అది అపూర్వంగా ఇంత

మంది వానరులు, మన హనుమే అని ఆశ్చర్యపోతూ చూస్తూ అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి. అంత గొప్ప స్వరూపాన్ని పొందుతున్నారు. ఆ ముఖం వంక చూశారట. అశోభత ముఖం తస్య జుంభమానస్య ధీమత అంబరీషమివాబీత్తం విధూమయివ పావక. ఎర్రగా కాలిపోయిందనుకోండి పెనం, ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉన్నదట ఆయన యొక్క ముఖ తేజస్సు. పొగ లేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిజ్వాల చాలా గొప్పగా ఉంటుంది. పొగ ఉన్నటువంటి అగ్నిజ్వాలకు అందం ఉండదు. పొగ అన్నది లేకుండా అగ్నిజ్వాల కానీ పైకి లేస్తోందనుకోండి, నాలుకలు చాపుతాడు అప్పుడు అగ్నిహోత్రుడు. అప్పుడు చూడాలి అందం, అసలు పూర్ణాహుతి అందం అంతా అప్పుడే. అసలు ఆ అగ్నిజ్వాల అలా లేవాలి, అంతెత్తు లేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాహుతితో ఆయన. అంటే ఇలా నిలబడదు శిఖ, అగ్నిశిఖ నిలబడకుండా ఒక్కొక్కసారి. అందుకే పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరటి దొప్ప వాడతారు. అది చూడండి, ప్రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్నదాన్ని చటుక్క నాలుక చాపి పట్టుకుంటాయి. అలా పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నాలుకలు చాపుతాడు. కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊగుతుంది, ఊగి నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడా ఆ ఆజ్యధారని అన్నట్టుంటాడు. అలా పొగ లేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే, అలా నిలబడి దీపపు ఉత్తి కాళ్ళట్టు కాలడం కాదు, నాలుకలు కదుపుతూ అటు ఇటు ఊగుతున్న అగ్నిశిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతోంది. అంటే ఇలా ఇలా శిరక్కంపనం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారు ఆయన. అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్. అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ, వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు. ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖో నిలహ బలవాన్ అప్రమేయస్య వాయురాకాశగోచర తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మన మారుతస్యౌరస పుత్ర ప్లవనే నాస్తి మత్సమ ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖితం ఆలిఖ్యంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం మమోరుజంఘవేగేన భవిష్యతి సముద్ధితః సముద్ధిత మహాగ్రాహః సముద్రో వరుణాలయః పన్నగాశన ఆకాశే పతంతం పక్షిసేవిత వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభాః పర్వతాంశ్చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః హరిష్యామ్యూరువేగేన ప్లవమానో మహార్ణవం లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః అనుయాస్యంతి మామద్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః. ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ వానరులందరి వంక చూసి, నేను నా యొక్క బలం ఎటువంటిదో మీకందరికీ చెప్తున్నాను వినండి, ఇది గొప్పకి చెప్తున్నది కాదు, నా బలం ఎటువంటిదో నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను, మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది. నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను, అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను, ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనుతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను, నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి, అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను, ఈ భూమండలం మీద

నదులన్నిటినీ సముద్రంలో కలిపి, సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను. నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను. సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడికన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్లీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్లీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్లే లోపల తిరిగి తూర్పు దిక్కుల కిందకి దిగగలను. అంతటి వేగం ఉన్నవాణ్ణి. వాయుదేవుడు ఎంత వేగమున్నవాడో, గరుత్మంతుడు ఎంత వేగమున్నవాడో, వారితో సమానమైనటువంటి వేగము లాఘవము గమనశక్తి దూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకునిపోయి విడిచిపెట్టగలను. నాతో పాటు తీగలు లతలు పువ్వులు చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమనశక్తిని చూడగలవు. నేను ఇది గొప్పకి చెప్పడం కాదు, నేను వెడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని. నా గమనశక్తి అలా ఉంటుంది, ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు ఉంటుంది. అలా బయలుదేరి వెడతాను. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. ముల్లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగరగలను. నా యొక్క తొడల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను. నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాల్ని నదుల్ని ఎండింపచేస్తాను. అంతటి పరాక్రమం, అంతటి బుద్ధి, అంతటి తేజస్సు, అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగొచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను. మీ అందరూ ఆనందించండి, మీ ప్రాణాలకి భయం లేదు. సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వఖాయం, కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు. ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు. ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే నా పాదముల యొక్క తాకిడికి ఈ భూమి తట్టుకోలేక పాతాళంలోకి కుంగిపోతుంది. అందుకని భూమిని కుంగించలేక ఇక్కడ ఉన్న మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి బయలుదేరుతాను అని స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు కింద నిలబడి ఇంతమంది వానరులు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఏమి తేజోమూర్తి, ఏమి పరాక్రమశాలి, ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు. వీరా కేసరిన పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపుల శోక తయా తాత వినాశిత తవ కళ్యాణ రుచయ కపిముఖ్యాః సమాగతాః మంగళం కార్య సిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితాః. రామాలయంలో నీరాజనం ఇవ్వనండి. ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్యత్వం మహార్ణవం. హనుమకి కూడా కాస్త విశేషంగా ఇమ్మనండి, కర్పూరం ఎక్కువ వేసి ఇమ్మనండి. కాబట్టి ఓ వీరా కేసరిపుత్ర, నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. నీకు కళ్యాణము ఘటించుగాక, మంగళము జరుగుగాక, నీవు సీతాదర్శనము చేసి వచ్చి వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టదవుగాక, రామకార్యమునందు మనము సార్థక్యము పొందెదముగాక. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశ మార్గంలో నీ ప్రయాణం జరిగి నువ్వు లంకాపట్టణం చేరి సీతమ్మ తల్లిని చూసెదవుగాక అంటుండగా స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఒక్కసారి అట్నించి ఇటు తిరిగి జూలు విదిలిస్తే ఆయన యొక్క కదలికలకి, ఆయన యొక్క నడకకి పర్వతాల యొక్క శిఖరాలు కదిలిపోతే విద్యాధరులందరూ లేచి విడిపోయారట. ఋషులందరూ ఒక్కసారి కదిలిపోయారట. సింహాలు, పెద్ద పులులు, మృగాలు అన్నీ కూడా లేచి భీతితో పరిగెత్తేట.
కలుగులలో ఉన్నటువంటి పాములు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని

ఆ పాములు గభాలన బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్టుగా విషాన్ని కక్కుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయట పాములు. అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. ఆయన ఇంకా శరీరంతో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఉన్నారు, కానీ ఎప్పుడెప్పుడు లంకా పట్టణానికి వెడతానా అన్న మానసికమైన ఉత్సాహము చేత ఆయన 100 యోజనములు దాటి మనసాలంకలో ప్రవేశించినారు అని ఆయన మనోజవం, ఆయన మనసుకున్న బలంతో. ఆయన ఇంకా శారీరకంగా వెళ్ళాలి, మనసుతో లంక చేరిపోయారు. అంతటి గొప్ప తేజోమూర్తి హనుమ అని హనుమ శాప విమోచనంతో పరమ మంగళప్రదమైన వార్తతో కిష్కింధకాండని పూర్తి చేస్తారు. కిష్కింధకాండ పూర్తి చేసినప్పుడు ఈ శ్లోకాన్ని హనుమ గురించి విన్న వాళ్ళకి ఇదే లభిస్తుంది అని శాస్త్రవాక్కు. ఏది ఆయన పొందారు? సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. ఒక్కొక్కడికి చూడండి, శరీరంలో మంచి బలం ఉంటుంది, కానీ ఒరే ఈ పని చేద్దాం రా అన్నారనుకోండి, అబ్బో చేయగలమండి, కాలు జారిపోతే అంటాడు. అంటే మనసు బలహీనం, బలం ఉంటుంది కానీ వాడి బతుకంతా భయంతోనే సరిపోతుంది. ఒక్కొక్కడికి శరీర బలం ఉండదు. నిజానికి ఆయన శరీరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆయన అసామాన్యమైనటువంటి పనులు చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మనసుకున్న బలం అటువంటిది. మనోజవం మరుతతుల్య వేగం, ఆ మనసుకి ఆ జవం ఆ బలం ఉండాలి. ఆ మనోబలం ఎవడు పొందుతాడో వాడు సమస్యలకి పరిష్కారాన్ని సాధించుకోగలడు. కిష్కింధకాండ చివరలో మహర్షి మనసుతో చేరిపోయినటువంటి హనుమ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ కిష్కింధకాండని పరిసమాప్తం చేశారు. రేపటి నుంచి సుందరకాండ ప్రారంభమవుతుంది. సుందరకాండ అద్భుతమైనటువంటి కాండ, ఉపాసన కాండ.

0: FM 90.4. పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు, రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్ళు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్ళు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు, పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కాని వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్ళ

0: వారికి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
1: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
1: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూతపూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
0: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
1: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్ళీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రుమట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
0: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
0: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు. చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
0: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కానీ

0: కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
1: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కలపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు, పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని, పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
0: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్.

0: అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి ఇవాళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి నేను, మీ అజయ్ వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటే లంచ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి వాళ్ళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో మనం ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అని అనేసాను కదండి. మరి ఇవాళ మనం ఒక ఫ్రూట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రూటా, ఏంటబ్బా ఫ్రూట్ అని అనుకుంటున్నారా? అదే అండి, ఎండాకాలం రాగానే మనందరి ఫేవరెట్ మామిడి పండు అనుకున్నారు. అస్సలు కాదండి, ఇవాళ మనం పుచ్చకాయ గురించి, దాని వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నేచర్ మనకిచ్చిన చాలా అద్భుతాల్లో ఈ వాటర్ మెలాన్ కూడా ఒకటే. పుచ్చకాయను కేవలం దప్పికం తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా కూడా వాడుకోవచ్చు. సో మరి పుచ్చకాయకు ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాన్సర్ నివారణ కోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే బీటా కెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ రూపంలో వాడినప్పుడు ఇలాంటి ప్రయోజనం కనిపించలేదంట. అంతేకాకుండా గుండెపోటు రిస్క్ ను పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ వల్ల, విటమిన్ B6 వల్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు దాదాపు 50% వరకు తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. జన్మతః ప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసిపాపాయల్లో గ్రహణం, మొర్రి వంటి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ కి జన్మతః ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది. పుచ్చకాయలో అధిక మొత్తాల్లో పొటాషియం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీన్ని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. విరోచనాలు, గ్యాస్ట్రో, బంక విరోచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలతో చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో

పుచ్చకాయలను ముక్కలుగా కోసి తినవచ్చు, లేదా రసం తీసి గ్లూకోజ్ పొడి, తేన, నిమ్మరసం వీటిలలో ఏదో ఒక దాంతో కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా కొంచెం రిలీఫ్ కలుగుతుంది. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల

0: అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-5873.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పటిదాకా మనం పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పుచ్చకాయ మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ కలిగిస్తుందో తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్ని మాత్రమే ఇవ్వవండోయ్, మన చర్మానికి మంచి తాజాదనాన్ని కూడా అందిస్తాయి. చర్మంపై మచ్చలు, సన్నని ముడతలు కనిపిస్తుంటే పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రోజు రాత్రులు ముఖానికి రాసుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ కడిగేసుకుంటే సమస్య తగ్గి మన ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. చిన్న పుచ్చకాయ ముక్కని మొహానికి రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం వేసి ఫ్రిడ్జ్ లో ఉంచి రాసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఎండల్లో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి కూడా చేరుతుంటాయి. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఇది ఒక మంచి టోనర్ లా పనిచేసి మన ఫేస్ మీద ఉండే మురికిని తొలగిస్తుంది. మరి లిజనర్స్, ఇప్పటిదాకైతే పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాలు, పుచ్చకాయ ద్వారా మన స్కిన్కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడిక మనం పుచ్చకాయకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. పుచ్చకాయలో శక్తి తక్కువగా ఉంటుంది. శక్తితో పాటు ప్రోటీన్, ఫ్యాట్స్, సోడియం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, అంటే ముఖ్యంగా విటమిన్ ఏ, ఫోలెట్, విటమిన్ సిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పీచు పదార్థాలు గానీ పిండి పదార్థాలు గానీ తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో పుచ్చకాయ మనిషికి పూర్వకాలం నుంచే తెలుసు. ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతం నుంచి పుచ్చకాయ ప్రపంచ దేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తుంటారు. కాగా 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయను పండిస్తుంది. పుచ్చకాయ అనేక రీతుల్లో లభ్యమవుతుంది మనకు. పొడవైనవి, గుండ్రంవి, గింజలు కలిగి ఉన్నవి, గింజలు లేనివి, ఎర్రటి గుజ్జు కలిగినవి, పసుపు రంగు గుజ్జు కలిగినవి, ఇలా చాలా రకాలే మనకు దొరుకుతుంటాయి. రీసెంట్ టైమ్స్ లో జపాన్ లో స్క్వైర్ షేప్ లో, ట్రయాంగిల్ షేప్ లో ఉండే వాటర్ మెలాన్స్ ని కూడా పండిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 96 దేశాల్లో 1200 రకాలకు పైగానే వాటర్ మెలాన్స్ ని పండిస్తున్నారు. మన దేశంలో కూడా ఎంతో మందికి వాటర్ మెలాన్ జీవనోపాధిని కలిగిస్తుంది. పుచ్చకాయలో 92% వరకు నీరుంటుంది, అందుకనే దీన్ని ఇంగ్లీష్ లో వాటర్ మెలాన్ అని అంటారు. పుచ్చకాయను శాస్త్రీయ భాషలో సిట్రులస్ లానటస్ అని అంటారు. కుకుర్బిటేసి వంశానికి చెందిందే ఈ వాటర్ మెలాన్. గుమ్మడికాయ, దోసకాయ మొదలైన పండ్లను పోలి ఈ పుచ్చకాయ ఉంటుంది. సాధారణంగా పుచ్చకాయను యథాతథంగా ముక్కలు కోసి వాడుతుంటారు. కానీ కొంతమంది ఐస్ క్రీమ్ తీసే స్కూప్స్ తో గుండ్రని బంతల రూపంలో గుజ్జును తీసి ఆకర్షణీయంగా సర్వ్ చేస్తుంటారు. పచ్చి పుచ్చకాయను ఎండాకాలం స్క్వాష్ తయారీకి వాడుతుంటారు కొంతమంది. పుచ్చకాయ గింజలను రోస్ట్ చేసి తింటారు కొంతమంది. అదే వీటికి ఉప్పు చేర్చి పిండి చేసుకొని కానీ, రొట్టెల మాదిరిగా తయారు చేసుకొని కానీ ఇంకొంతమంది తింటున్నారు. అంతేకాకుండా పుచ్చకాయ బయట ఉండే తొక్క భాగాన్ని పడేయకుండా దాన్ని పచ్చడి చేసుకొని తినే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఈ పుచ్చకాయ లోపలుండే గుజ్జుని, విత్తనాలను, బయట ఉండే తొక్కను, ఇలా దేన్ని కూడా వదిలిపెట్టకుండా మనం మన ఫుడ్ లో తీసుకోవచ్చు. లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆజే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0818162234545.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల

0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంతో మంచి మంచి విషయాలను మీకు అందించడానికి మీ ముందుకు వచ్చింది మన రెడీ విష్ణు 90.4. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

यादृक् यादृक् సౌజన్యభూషణం. ఈ శ్లోకం యొక్క అర్థం, అలంకారములు, రాజ్యము, పౌరుషము, విద్య, సంపదలు ఇవేవీ కూడా మనుజులకు సౌజన్యము వంటి ఉత్తమ భూషణములు కాజాలవు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఎవడెట్లు వర్తించుచున్నాడో వానితో అట్లు వర్తించుట అధర్మం కానేరదు, తన్మూలమున అకల్యాణమును ఘటించదు అని ఈ శ్లోకం యొక్క అర్థం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భూతదయను పోలిన ధర్మం ఇంకొకటి ఈ లోకంలో లేదు. అందుచేత మానవులు సర్వదా యత్నించి సర్వజీవ కారుణ్య భావముతో ప్రవర్తించవలెను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు

0: నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు సూక్త సుధ. లిజనర్స్, ఈనాటి సూక్త సుధ కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.
3: కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం.
2: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, కర్తవ్య కర్తవ్యాలను లెక్క చేయక గర్వముతో అపమార్గమున సంచరించిన వాణిని గురువైనను శాసింపనగును, అదియే న్యాయం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సర్వదా క్షమగాని సర్వదా తైక్షణ్యముగాని శ్రేయస్కరములు కావునాయనా. అందుచేతనే పండితులు క్షమకు అపవాదమును అనగా మినహాయింపులు చెప్పి ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ಚ ಸೇತು ಸ್ನಾನ ಸತೈರ್ಯಶ್ಚ ತತ್ಫಲಂ ಮಾತೃವಂದನೇ.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, ఆరుసార్లు భూప్రదక్షిణం చేసిన ఫలం, వెయ్యిసార్లు కాశీయాత్రకు పోయిన పుణ్యం, నూరుసార్లు సేతుస్నానము గావించిన ఫలమును తల్లికి నమస్కారం చేస్తేనే లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.
2: ఆసాయ దాసాయి దాసా స్తే సల్ఫలోకస్య ఆశాదాసీ యేషాం తేషాం దాసయతే లోకః.
1: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఆశకు దాసులైన వారు లోకమునకంతకు దాసులే. ఆశ ఎవరికి దాసి అవుతుందో వారికి లోకమంతా దాసీభూతమవుతుంది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

मयि धुने प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला. ఈ శ్లోకం యొక్క అర్థం, మాంస భక్షణము, మద్యపానము, సంగమము, వీటిలో విషయత దోషాలనేవి లేవు. ఇవి సర్వప్రాణి సహజకర్మలే. కాని మానవులు వీటిని వర్జించి నియమంగా ఉన్నట్లయితే మహాఫలం కలదు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: विमुक्तस्य भयं नास्ति कुतश्चन।
1: ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఏ ద్విజుని వలన ఈ లోకమందు ఏ ప్రాణికి ఎలాంటి భయము కలగదు, అట్టివాడు దేహము విడిచిన వెనుక కూడా నిర్భయుడై ఉంటాడు, అనగా నరక భయం అట్టివారికి లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
2: లిజనర్స్, మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థం తెలుసుకుందాం.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, మనుష్యుడు మరణించిన తర్వాత కూడ వచ్చునట్టి ధర్మం ఒక్కటే నిజమైన మిత్రమం. మిగిలిన వారంతా ఈ శరీరంతో బాటుగానే దూరమైపోతున్నారు కదా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: బుద్ధారో మత్సరక్రస్తా ప్రభవ

గీతం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, విద్వాంసులను చూద్దామంటే వారు అసూయగ్రస్తులు, ప్రభువులో గర్వాంధులు. పొని సామాన్య జనులను సమీపించుదామా అంటే వారు అజ్ఞానాంధకారంలో ఉన్నారు, ఇంకా ఏమి చేయడానికి లేదుగానా

సుభాషితాలు నాలోనే జీర్ణమైనవి. ఎవరికి ఏ మంచి బోధించినా ఉపయోగం లేకపోగా ఎదురు తిరుగుతుంది. కనుక ఎవరి అనుభవంతో వాళ్లే మంచి మార్గమునకు రానిమ్మని లోకానుభవంతో మహాత్ముడైన భర్తృహరి చెప్పిన వాక్యాలు ఇవి.

0: భుజంగానాం కేవలం విషవర్ధనం.
1: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, నీచులకు ఉపకారం చేస్తే దానివల్ల అపకారమే కలుగుతుంది, పామునకు పాలు పోస్తే దాని విషం వృద్ధి చెందును గాని ఇంకేం జరుగుతుంది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో మీ ముందు ఉంటుంది మండడి విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెచ్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని రిపోర్టెడ్ స్పీచ్ అనే అంశం గురించి తెలుసుకుంటారు.
2: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. 9వ తరగతి విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం రిపోర్టెడ్ స్పీచ్.
3: హలో ఆంటీ.
4: హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ?
3: వి ఆర్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ యూ?
4: ఐ యామ్ ఫైన్ టూ. వాట్స్ అప్?
3: ప్లీజ్ టెల్ us అబౌట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆంటీ.
4: ఓకే, బట్ టుడే ఐ కెన్ స్పెండ్ విత్ యూ సమ్ 10 to 12 minutes ఓన్లీ. సో ఐ కెన్ టెల్ యూ అబౌట్ హౌ టు రిపోర్ట్ ఇంపెరిటివ్ సెంటెన్సెస్.
3: వాట్ ఈస్ రిపోర్టింగ్ ఆంటీ?
4: ఇట్ ఈస్ టెల్లింగ్ సమ్వన్ వాట్ ఎ థర్డ్ పర్సన్ హ్యాస్ సెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ద చీఫ్ మినిస్టర్ సెడ్ యెస్టర్డే, పే యువర్ టాక్సెస్ అండ్ విన్ ప్రైజెస్. టుడే ద న్యూస్ పేపర్స్ రిపోర్టెడ్ ద సీఎంస్ అడ్వైస్ టు ద పీపుల్ అండ్ వి రెడ్ అబౌట్ ఇట్.
3: వాట్ ఆర్ ఇంపెరిటివ్ సెంటెన్సెస్ ఆంటీ?
4: యువర్ టీచర్స్ సే దోస్ సెంటెన్సెస్ యాజ్ సూన్ యాజ్ దే కమ్ టు యువర్ క్లాస్.
3: దే సే సిట్ డౌన్. సమ్ టీచర్స్ సే స్టాండ్ సిట్, స్టాండ్ సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పీరియడ్ ఆల్సో.
4: You are right, Anu. Sentences beginning with verbs are imperative sentences. Read your lessons every day. Do your homework before you go to bed are imperative sentences. They convey a command, an order, a request or a piece of advice.
3: Then, what about don't waste time? Is it an imperative sentence?
4: Yes, it is. Bhanu, can you say two such sentences?
5: Yes, I can. Get up early in the morning. Don't tell lies.
4: Good. ఒకరు చెప్పిన వాక్యాన్ని మరొకరికి చెప్పాలి అంటే మనం ఆ వాక్యాన్ని కొంత మార్చి చెప్తాం కదా. మీ మమ్మీ చెప్పిన వాక్యాన్ని మీ డాడీకి ఎలా చెప్పాలో తెలుసు కదా. అలాగే ఒక వ్యక్తి ఇంగ్లీష్లో చెప్పిన వాక్యాన్ని మనం ఇంకొకరికి చెప్పాలి అంటే ఎలా చెప్పాలో నేర్పిస్తాను. వినండి. Anu, advise Bhanu on how to walk along a road.
3: Bhanu, walk on the pavement.
4: Good. Say that sentence again.
3: Walk on the pavement.
4: Right. Now, I will report what Anu advised Bhanu. Listen. Anu advised Bhanu to walk on the pavement. Anu advised Bhanu to walk on the pavement. Now, Bhanu, advise Anu on how much water she must drink every day.
5: Anu, drink 8 glasses of water every day.
4: Good. Say that sentence again.
5: Drink 8 glasses of water every day.
4: Right. Let me report this. Bhanu advised Anu to drink 8 glasses of water every day. Bhanu advised Anu

0: ఉందా అని అడిగింది.
1: గుర్తుందా?
0: డోంట్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్లో ఉండే వర్క్తో ప్రారంభమయ్యే వాక్యాలు కూడా ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అని గుర్తించాలి. నౌ లెట్స్ టేకప్ ఇంపెరిటివ్ సెంటెన్సెస్ దట్ బిగిన్ విత్ డోంట్. అను, సే ద సెంటెన్స్ టు భాను.
2: భాను, డోంట్ వేస్ట్ టైమ్.
0: గుడ్, సే ఇట్ అగైన్ ప్లీజ్.
2: భాను, డోంట్ వేస్ట్ టైమ్.
0: రైట్, లెట్ మీ రిపోర్ట్ వాట్ అను అడ్వైజ్ భాను. లిసన్, అను అడ్వైజ్ భాను నాట్ టు వేస్ట్ టైమ్. అను అడ్వైజ్ భాను నాట్ టు వేస్ట్ టైమ్. భాను, టెల్ అను సంథింగ్ లైక్ దట్.
3: అను, డోంట్ గో టు స్కూల్ లేట్.
0: గుడ్, సే ఇట్ అగైన్ ప్లీజ్.
3: డోంట్ గో టు స్కూల్ లేట్.
0: రైట్, నౌ లెట్ మీ రిపోర్ట్ వాట్ భాను సెడ్ టు అను. లిసన్, భాను టోల్డ్ అను నాట్ టు గో టు స్కూల్ లేట్. భాను టోల్డ్ అను నాట్ టు గో టు స్కూల్ లేట్. డస్ యువర్ టీచర్ సే ఎనీ సచ్ సెంటెన్సెస్?
3: Yes, he does. He often says, don't make a noise.
0: I will report that sentence. The teacher tells the students not to make a noise. The teacher tells the students not to make a noise. Let's take the first sentence. Anu advised Bhanu not to waste time. Anu advised Bhanu not to waste time. Say that sentence.
4: Anu advised Bhanu not to waste time.
0: Good. Say it again, please.
4: Anu advised Bhanu not to waste time.
0: Right. Let's take the second sentence with don't.
3: Anu, don't go to school late.
0: Right. Say it again, Bhanu.
3: Anu, don't go to school late.
0: Good. Let me report what Bhanu said. Listen. Bhanu advised Anu not to go to school late. Bhanu advised Anu not to go to school late. Say that sentence.
4: Bhanu advised Anu not to go to school late.
0: Good. Say it again, please.
4: Bhanu advised Anu not to go to school late.
0: Right. Let's take your teacher's sentence. What does your teacher often say?
2: He often says, students, don't make a noise.
0: Good. I will report what the teacher often tells the students. The teacher tells the students not to make a noise. The teacher tells the students not to make a noise. Say that sentence.
4: The teacher tells the students not to make a noise.
0: Good. Anu, say that sentence again.
2: The teacher tells the students not to make a noise.
0: Right. Bhanu, say that sentence.
3: The teacher tells the student not to make a noise.
0: Good. We can use never in a place of don't. Listen to the sentence, never tell lies or don't tell lies means the same. Anu, say a sentence with never.
2: Bhanu, never play in the street.
0: Good. Bhanu, report what Anu told you.
3: Anu told me not to play in the street.
0: Very good. Shall we recall some sentences that report your sentences?
2: Bhanu advised me to drink 8 glasses of water every day.
0: Correct. Bhanu, say one sentence like Anu did.
3: Anu advised me to study for 5 hours at home every day.
0: Very good. Say a sentence that contains not. Can you say Anu?
2: Yes, I can. Bhanu advised me not to go to school late.
0: Good. Bhanu, you say another sentence.
3: The teacher tells the students not to make a noise.
0: Very good. That's all for now. See you later. Bye-bye, children.
4: Thank you, Auntie. Bye-bye.
5: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 9వ తరగతి విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్.
6: గుడ్ మార్నింగ్ అంకుల్.
7: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హౌ ఆర్ యూ?
6: వి ఆర్ ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ అంకుల్?
7: I'm fine too. Thanks. What do you want to learn today?
6: We want to learn about non-defining relative clauses.
8: We have a test, Uncle.
7: Okay. Let us begin from the beginning.

0: వస్తువుల్ని గురించి, స్థలాలు, సమయాన్ని గురించి కూడా తెలుపుతుంది. రెండో వాక్యం, దే వెంట్ టు హైదరాబాద్ వేర్ దే సా ద చార్మినార్. దీనిలో రెండు వాక్యాలున్నాయి, అవేమిటో చెప్పండి.
1: దే వెంట్ టు హైదరాబాద్ అనేది ఒక వాక్యం,
2: దే సా ద చార్మినార్ అనేది రెండో వాక్యం.
0: కాదు, దే సా ద చార్మినార్ దేర్ అనేది రెండో వాక్యం. స్థలాన్ని తెలిపే దేర్ కూడా రెండో వాక్యంలో ఉంటుంది. అప్పుడే రిలేటివ్ క్లాజ్లో వేర్ అనే పదం వాడతాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ టెల్ అస్ మోర్ అబౌట్ అ పర్సన్, థింగ్, ప్లేస్ ఆర్ టైమ్ ఇన్ ఎ సెంటెన్స్. వి యూజ్ అ రిలేటివ్ ప్రొనౌన్ లైక్ హూ, విచ్, వేర్ ఆర్ వెన్ ఆఫ్టర్ ద నౌన్. Let us go on to learn about non-defining relative clauses. Listen to the sentences. Mr. Ganesh is our principal. He is married with two children. We can combine these two sentences using a defining relative clause as Mr. Ganesh is our principal who is married with two children. But here, Mr. Ganesh is our principal conveys complete meaning. And who is married with two children gives us some extra information about Mr. Ganesh. So, we use a non-defining relative clause. Listen, Mr. Ganesh, who is married with two children, is our principal. So, here we added extra information about Mr. Ganesh. We place a comma before and after this extra information in the sentence. While reading, we pause where we have the commas. Listen to the two sentences. Mr. Ganesh is our principal. He is married with two children. Say the first sentence.
2: Mr. Ganesh is our principal.
0: Right. Say the second sentence. He is married with two children.
2: He is married with two children.
0: Good. Now say the sentence with a non-defining relative clause. Mr. Ganesh, who is married with two children, is our principal.
2: Mr. Ganesh, who is married with two children, is our principal.
0: Good. Say it again, please.
2: Mr. Ganesh, who is married with two children, is our principal.
0: Right. Listen to two more sentences. Ravi is the tallest boy in the class. He stands 150 centimeters. Say the first sentence.
2: Ravi is the tallest boy in the class.
0: Good. Say the second sentence.
2: He stands 150 centimeters.
0: Right. Now say the sentence with a non-defining relative clause. Ravi, who stands 150 centimeters, is the tallest boy in the class.
2: Ravi, who stands 150 centimeters, is the tallest boy in the class.
0: గుడ్. ఇక్కడ కూడా తరగతిలో అందరికన్నా రవి పొడవైన వాడు అనే వాక్యం పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అతని కొలత అంటే 150 సెంటీమీటర్లు అనే వాక్యం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంతేనా?
1: అవును.
0: కాబట్టి ఎక్స్ట్రా సమాచారం ఇచ్చే రెండో వాక్యాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్గా చెప్తాము, రాస్తాము. సే ద సెంటెన్స్ అగైన్. Ravi, who stands 150 centimeters, is the tallest boy in the class.
1: Ravi, who stands 150 centimeters, is the tallest boy in the class.
0: Good. Let us take two more sentences. Leela is our Telugu teacher's daughter. She always ranks first. Say the first sentence.
2: Leela is our Telugu teacher's daughter.
0: Right. Say the second sentence.
2: She always ranks first.
0: Right. Can you combine them and say?
2: Yes, we can.
0: Say it.
2: Leela, who always ranks first, is our Telugu teacher's daughter.
0: Very good. Peter, say that sentence.
2: Leela, who always ranks first, is our Telugu teacher's daughter.
0: Good. Say that sentence, both of you.
2: Leela, who always ranks first, is our Telugu teacher's daughter.
0: Say it again.

0: In please.
1: Leela, who always ranks first, is our Telugu teacher's daughter.
2: Good. Pillalu, me English workbook lo, aro unit lo ni exercise cheyandi. I must stop you. See you. Bye bye.
1: Thank you, uncle. Bye bye.
3: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ 500013.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని రిపోర్టెడ్ స్పీచ్ అనే అంశం, మరొక విద్యా కార్యక్రమం ఆంగ్ల పాఠంలోని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అనే అంశం గురించి తెలుసుకున్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
7: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్.
0: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజనర్స్, మరి ఈరోజు క్యాలెండర్ పేజీని ఒక సరికొత్త నెలలోకి మారుస్తూ మరి జూలై 1వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ జూలై 1వ తేదీన భారతదేశంలో వైద్యుల అమూల్యమైన సేవలను స్మరిస్తూ ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ జ్ఞాపకార్థం జాతీయ స్థాయిలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు.
1: వైద్యరంగ ప్రాధాన్యతని చాటే అద్భుతమైన రోజుది. అలాగే ఇదే జూలై 1వ తేదీన మన దేశ ఆర్థిక రంగానికి చారిత్రక పునాది వేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ 1955లో అధికారికంగా ఏర్పాటైన రోజుని పురస్కరించుకుని ఎస్బీఐ దినోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేశ పన్నుల వ్యవస్థలో అతిపెద్ద విప్లవాత్మక మార్పును తెస్తూ 2017 జూలై 1వ తేదీన వస్తు సేవల పన్ను, అదే జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన రోజుగా కూడా దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అంతర్జాతీయంగా కనుక చూస్తే 1997 జూలై 1వ తేదీన బ్రిటన్ ప్రభుత్వం హాంకాంగ్ సార్వభౌమాధికారాన్ని అధికారికంగా చైనాకు బదిలీ చేసిన చారిత్రక అంతర్జాతీయ మైలురాయి కూడా ఈ రోజున నమోదైంది.
2: నిజంగా మరి ఆర్థిక మరియు అంతర్జాతీయ రాజకీయ చరిత్రలో జూలై 1 ఒక అత్యంత కీలకమైన రోజు. ఇక మన భారతదేశ సామాజిక వికాసం మరియు విద్యారంగాల విషయానికొస్తే మరి రోజున ఒక అద్భుతమైన బహోన్నత వనితను మనం స్మరించుకోవాలి. మరి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 1848 జూలై 1వ తేదీన పూణేలో తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇక నాడు మహిళల విద్యపై ఎన్నో సామాజిక ఆంక్షలున్న కాలంలోనే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో స్త్రీ విద్యకు, సామాజిక చైతన్యానికి ఒక అద్భుతమైన పునాది వేసింది.
1: సావిత్రిబాయి పూలే గారి విద్యా సంస్కరణలు దేశ చరిత్రలో ఎప్పటికీ ఒక సువర్ణ అధ్యాయం అనే చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక మరియు సమాచార రంగాల విషయానికి వస్తే మానవ దైనందిన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అద్భుతమైన పరికరం ఈ రోజున మార్కెట్లోకి వచ్చింది. 1979 జూలై 1వ తేదీన జపాన్కు చెందిన సోనీ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆడియో ప్లేయర్ వాక్మెన్ని అధికారికంగా విడుదల చేసి వినోదాన్ని ప్రతి ఒక్కరి చేతిలోకి తెచ్చింది. సంగీతాన్ని ప్రయాణంలోనూ వినేలా చేసిన ఈ సాంకేతిక పరిణామం అప్పట్లో యువతలో ఒక సరికొత్త ట్రెండ్ ని, విప్లవాన్ని కూడా సృష్టించింది.
2: మరి ఈ రోజుల్లో వాక్మెన్ సృష్టించిన క్రేజ్ సంగీత ప్రపంచంలోని ఒక పెద్ద సంచలనం. ఇక మన తెలుగు చలనచిత్ర మరియు సాహిత్య రంగాల విషయానికొస్తే ఈ జూలై 1వ తేదీన జన్మించిన మరికొందరు ప్రముఖులను మనం గుర్తు చేసుకోవాలి.

0: ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తన అద్భుతమైన హాస్యంతో విలక్షణమైన మాట తీరుతో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన నటుడు సుత్తివేలు 1947 జులై 1 జన్మించారు. అలానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ రేటర్గా ఎన్నో సూపర్హిట్ చిత్రాలకు పదునైన సంభాషణలు మరియు కథలు అందించిన ప్రముఖ రచయిత మరుదూరి రాజా కూడా 1958 జులై 1 తేదీనే జన్మించారు. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యంత ప్రతిభావంతుడైన అద్భుత దర్శకుడు, నిర్మాత, రచయిత కెవి రెడ్డి గారు 1912 జులై 1 తేదీన జన్మించారు. తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిన మాయాబజార్, పాతాళ భైరవి, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ, భక్తపోతన వంటి దృశ్య కావ్యాలను అద్భుతమైన సృజనాత్మకతతో సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ఘనత ఆయంది.
1: అవునమ్మా, కెవి రెడ్డి గారు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. పాత్రల రూపకల్పనలో ఆయన చూపించే ఖచ్చితత్వం, కథాగమనంలో ఆయన పాటించే క్రమశిక్షణ పరిశ్రమలో ఎందరో దర్శకులకి మార్గదర్శకంగా నిలిచాయి. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప అద్భుతంగా సజీవ శిల్పంగా నిలిచిపోయింది.
0: మన తెలుగు చలనచిత్ర ప్రతినాయక చరిత్ర విషయానికొస్తే, మరి తనదైన విలక్షణమైన శైలితో, గంభీరమైన చూపులతో ఆనాటి ప్రేక్షకులను భయపెడుతూనే మెప్పించిన నటుడు ఆర్ నాగేశ్వరరావు 1928 జులై 1 జన్మించారు. మాయాబజార్ చిత్రంలో లక్ష్మణ కుమారుడిగా, తోడికోడళ్లు వంటి చిత్రాల్లో కరుడుగట్టిన విలన్ గా ఆయన పండించిన హావభావాలు, నటన తెలుగు సినిమా ప్రతినాయక పాత్రలకు ఒక సరికొత్త పరిణామం తెచ్చాయి.
1: ఆయన తెరపై కనిపిస్తే ఆ గంభీరత్వమే వేరు. ఇక మన తెలుగు చలనచిత్ర సంగీత స్వర్ణయుగానికి వస్తే, తన మధురమైన కంఠస్వరంతో శ్రోతల్ని మైమర్పించిన విశిష్టమైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు ఏఎం రాజా గారు 1929 జూలై 1 జన్మించారు. మిస్సమ్మ, పెళ్లినాటి ప్రమాణాలు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలలో ఆయన పాడిన పాటలు దశాబ్దాలు దాటినా నేటికీ శ్రోతల గుండెల్లో మారు మోగుతూనే ఉన్నాయి. కేవలం గాయకుడుగానే కాకుండా అద్భుతమైన మెలోడీలను అందించిన సంగీత దర్శకుడుగా కూడా ఆయన సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.
0: నిజంగా వారి పాటలు ఇప్పటికీ కూడా నిత్యనూతనం. ఇక మన దేశ రాజకీయ రంగ అత్యున్నత శిఖరాల విషయానికొస్తే, తన వాగ్ధాటితో, ప్రాసల సంభాషణలతో తెలుగువారి ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో చాటిన భారత మాజీ ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు గారు 1949 జులై 1 జన్మించారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, ఆపై దేశ 13వ ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్యసభ చైర్మన్గా సభను నడిపించిన తీరు దేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగింది.
1: అవును, వారి పదునైన ప్రసంగాలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. ఇక మన తెలుగు కమర్షియల్ సినిమా రంగాన్ని దశాబ్దాల పాటు శాసించిన బ్లాక్ బస్టర్ చలనచిత్ర దర్శకుడు ఏ కోదండరామరెడ్డి గారు 1950 జూలై 1 జన్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ, ఛాలెంజ్, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు వంటి ఎన్నో సంచలన విజయాలను అందించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ చిత్రాల మేకింగ్కు ఒక సరికొత్త ట్రెండ్ని, ఫార్ములాని సెట్ చేసిన ఘనత ఆయనది.
0: ఇక అలానే జులై 1 తేదీన జన్మించి మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్యమైన శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష పరిశోధనలు చేసిన ఒక తెలుగు మేధావి ముచ్చట కూడా చరిత్రపుటంలో దాగుంది. మరి భారతదేశ పారిశ్రామిక మరియు నూనె శుద్ధి సాంకేతిక రంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ నూనె టెక్నాలజిస్ట్ పాలగిరి రామకృష్ణారెడ్డి గారు 1955 జులై 1 జన్మించారు.
1: విభిన్న రకాల నూనె గింజల నుండి నాణ్యమైన నూనెలను వేరు చేయడం, వాటిని శుద్ధి చేసే ప్రక్రియలో దాదాపు 35 సంవత్సరాలకు పైగా అపారమైన సాంకేతిక అనుభవాన్ని సంపాదించి ఎన్నో పరిశ్రమలకి ఆయన అమూల్యమైన సాంకేతిక సలహాలు అందించారు. ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్, వివిధ రకాల వంట నూనెల తయారీ విధానంలో సరికొత్త సాంకేతిక పోకడలు పరిచయం చేస్తూ ఈ రంగానికి సంబంధించిన అనేక పరిశోధనా వ్యాసాలను కూడా ఆయన అందించారు.
0: ఆధునిక తెలుగు కవిత్వంలో అమృతం కురిపించిన అద్భుతమైన కవి, ప్రగతిశీల భావాలు కలిగిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 1966 జులై 1 తేదీన కన్నుమూశారు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకుని అందమైన ఆడపిల్లలు అంటూ అటు రొమాంటిసిజం, ఇటు సామాజిక స్పృహను తన కవిత్వంలో అద్భుతంగా వేళవించిన తిలక్ మరణానంతరం ఆయన రచించిన అమృతం కురిసిన రాత్రి కవిత

0: సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆధునిక వచన కవిత్వానికి ఆయన సరికొత్త దిశను దశాబ్దాల పాటు నిలిచే స్ఫూర్తిని ఇచ్చారు.
1: అవునమ్మా, వారి కవిత్వం తెలుగు పాఠకుల హృదయాల్లో ఎప్పటికీ అమృతాన్ని కురిపిస్తూనే ఉంటుంది. ఇక చలనచిత్ర రంగానికి వస్తే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాలను రూపొందించి అంతర్జాతీయంగానే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు 1992 జూలై 1వ తేదీన భౌతికంగా మనకి దూరం అయ్యారు. పల్లెటూరు, తోటరాముడు, ఇల్లరికం వంటి ఎన్నో మరపురాని సామాజిక కుటుంబ చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత అయింది. కేవలం తెలుగులోనే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల శైలిలో హిందీ రంగంలోనూ అగ్ర నటులతో భారీ చిత్రాలను తెరకెక్కించే సాంఘిక మరియు నైతిక విలువలతో కూడిన సినిమాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు.
0: ఇక అలానే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు సామాజిక పోరాట చరిత్రలో పీడిత వర్గాల పక్షాన నిలిచిన ఒక మహోన్నత ప్రజానేత జ్ఞాపకాలు కూడా చరిత్ర పుటల్లో నిల్చున్నాయి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనాయకుల్లో అత్యంత ముఖ్యుడు మార్కిస్ట్ సిద్ధాంతకర్త కొరటాల సత్యనారాయణ గారు 2006 జూలై 1వ తేదీన కన్నుమూశారు.
1: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తిన నిబద్ధత గల నాయకుడైన నల్లమల అడవుల నుండి పల్లెటూళ్ల వరకు రైతు కూలీల హక్కుల కోసం, భూ సంస్కరణల కోసం సాగిన ఎన్నో చారిత్రాత్మక భూ పోరాటాలకు ఆయన ముందుండి నాయకత్వం వహించారు. తన జీవితాంతం నిరాడంబరంగా జీవిస్తూ సామాజిక సమానత్వం కోసం శ్రమించిన ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగు నేలపై ప్రజా ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచిపోతుంది. సో లిజనర్స్, ఈనాటి జూలై 1వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు, విశేషాలు ఇంతవరకు విన్నాం కదండి. మరి ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: forever, babe. సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవాలమ్మా. అదేంటో తెలుసా నీకు?
3: ఏంటది?
2: అది అంతర్జాతీయ జోక్ డే మాట. అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ నవ్వుకుంటూ జోకులు చెప్పుకునే రోజు అన్నమాట ఈరోజు.
3: అవునా? అయితే ఈరోజు జోక్ డే అనగానే మరి నాకైతే భలే సరదాగా అనిపించింది అనుకో. అసలే ఈ రోజుల్లో ప్రొద్దుట లేచింది మొదలు ఆఫీస్ టెన్షన్లు, ఇంటి పనులు, డిజిటల్ పేమెంట్ల సర్వర్ డౌన్ బాధలతో జనాలు నవ్వడమే మర్చిపోతున్నారు.
2: కరెక్ట్ అమ్మా. ఈ జోక్ డే సందర్భంగా మనం ఒక నగ్న సత్యాన్ని అయితే మాట్లాడుకోవాలి. పూర్వం నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారో తెలుసా? కేవలం వాట్సాప్లో లాల్ అంటే లాఫ్ అవుట్ లౌడ్ అనో, లేదంటే నవ్వుతున్న ఎమోజీలో పంపించో నవ్విస్తున్నారు తప్ప మనసారా గట్టిగా నవ్వే రోజులు తగ్గిపోతూ ఉన్నాయి.
3: చాలా కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. నవ్వడం అనేది మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన టానిక్ లాంటిది. మనం మనసారా నవ్వినప్పుడు మన ఒంట్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా మాయమైపోతుంది. నవ్వు ముఖంతో ఉండే మనుషుల చుట్టుప్రక్కల ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట.
2: ఎగ్జాక్ట్లీ అమ్మా. టెన్షన్ పడితే వచ్చేది బీపీ, షుగర్ మాత్రమే, కానీ నవ్వితే వచ్చేది ఆయుష్, ఆరోగ్యం. కాబట్టి ఈ అంతర్జాతీయ జోక్ డే సందర్భంగా మన కోపాలని బాధల్ని పక్కన పెట్టేసి మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కొన్ని సరదా జోకులు అయితే మాత్రం చెప్పుకుందాం. మనసారా నవ్వుకుందాం, నవ్విద్దాం. కానీ అసలు మన నిత్య జీవితంలో, మన మనుగడలు ఈ జోకులు, ఈ హాస్యం అనేది ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయో ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే అది మన జీవితాన్ని నిలబెట్టే ఒక పెద్ద సంజీవని అని అర్థమవుతుంది.
3: అసలు జోకులు అనేవి కేవలం టైం పాస్ కోసం చెప్పుకుని ముచ్చట్లయితే కాదు, మన జీవితం అనే బండి సులువుగా సాగడానికి వాడే ఒక అద్భుతమైన లూబ్రికెంట్ లాంటివి. ఉదాహరణకి ఆఫీస్లో బాస్ ఇచ్చిన ప్రెజర్ వలన, లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలతోనూ మన మూడ్ మొత్తం పాడైపోయినప్పుడు మన ఫ్రెండ్ గ్రూప్లో ఒక చిన్న జోక్ పెడితే చాలు, ఆ టెన్షన్ అంతా మంచులా కరిగిపోతుంది కదా.
2: మనసుకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఏదన్నా ఉంది అంటే అది కేవలం జోకులు మాత్రమే. జీవితం ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు రావడం సహజం. అలాంటి కష్టకాలంలో గుండె బరివెక్కిపోయినప్పుడు ఒక మంచి జోక్ లేదంటే ఒక కామెడీ సీన్ అనేది మన మనసుకి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది ఆ క్షణానికి మన బాధని మర్చిపోయేలా చేసి కొత్త శక్తిని కూడా ఇస్తుంది.
3: మన జోకులు బంధాలను కలిపే గ్లూ. ఒక ఇంట్లో అందరూ గంభీరంగా ఎవరి ఫోన్లో వాళ్ళు మునిగిపోతుంటే ఆ ఇల్లు అనేది ఒక ఆఫీస్లా ఉంటుంది. అదే డైనింగ్ టేబుల్ దగ్గర రాత్రి పడుకునే ముందు నాన్న ఒక చిన్న జోక్ వేసి దానికి పిల్లలు నవ్వితే ఆ ఇంట్లో ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న ఈ ఈగోలను, మనస్పర్ధలను తొలగించి బంధాలను బలోపేతం చేసే శక్తి ఒక్క జోక్ మాత్రమే ఉంది. పెద్ద పెద్ద సామాజిక సమస్యలను కూడా ఎవరికీ నొప్పి కలగకుండా సున్నితంగా హాస్యంతో కడిగేసే అద్భుతమైన ఆయుధం ఈ జోక్.
2: కరెక్ట్ అమ్మా. మన సత్యబాబు కావచ్చు, శంకర నారాయణ గారు కావచ్చు, మన చుట్టూ ఉన్న లోపాలని జోకుల రూపంలో చెప్తుంటే జనాలు నవ్వుకుంటూనే అవును కదా మనం మార్చుకోవాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. జీవితాన్ని ఎప్పుడూ ఒక సీరియస్ పరీక్షలా చూడకూడదు. సమస్యల వైపు చూసి ఏడవడం కంటే వాటిని కూడా ఒక చిన్న జోకులా మార్చేసి నవ్వడం మాత్రం నేర్చుకోవాలి. నవ్వడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, నవ్వించడం వల్ల మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది. ఈ అంతర్జాతీయ జోక్ డే మనకి ఇచ్చే గొప్ప సందేశం ఇదే. రోజుకొక్క జోకైనా విందాం, మనసారా నవ్వుకుంటూ ఆయుష్ని పెంచుకుందాం.

0: ఇక జోకులు మనల్ని ఎంతగా రిలాక్స్ చేస్తాయో మాట్లాడుకుందాం. కానీ అసలు ఈ జోకులు ఎప్పుడు మొదలయ్యాయి, వీటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి అని నేను నిన్న రాత్రి మరి ఇంటర్నెట్లో పుస్తకాల పేజీలు తిరిగేస్తూ ఉంటే బాబోయ్ మైండ్ బ్లాక్ అయ్యి నిజాలు తెలిసాయనుకో. మరి మన లిజినెస్ కూడా ఈ విషయాలు తెలిస్తే అస్సలు నమ్మలేరు.
1: అవునా, జోకుల వెనక అంత పెద్ద చరిత్ర ఉందా? సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు తెనాలి రామకృష్ణుడు కథలు, పరమానందయ్య శిష్యుడు ముచ్చట్లో చెప్తూ ఉంటారు. అంతకుమించి పురాతనమైన చరిత్ర ఏమిందో చెప్తావా? సరే అయితే నేను మన శ్రోతలు కూడా వినడానికి రెడీగా ఉన్నాం, మరి అవేంటో చెప్పు.
0: తప్పకుండా. మరి చరిత్రకారుల పరిశోధనల ప్రకారం మానవ చరిత్రలో మరి లిఖిత పూర్వకంగా దొరికిన అత్యంత పురాతనమైన జోక్ క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల క్రితం నాటిదట. అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పటి ఇరాక్ ప్రాంతంలో విలసిల్లిన సుమేరియన్ల నాగరికత కాలంలో ఒక సామెత లాంటి జోక్ మొదటిసారి మట్టి పలకల మీద రికార్డయిందట. మరి ఆ జోక్ ఏంటో తెలుసా? పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని వింత ఏంటో తెలుసా? మరొక యువతి తన భర్త ఒళ్ళో కూర్చుని గ్యాస్ రిలీజ్ చేయకుండా ఉండటం. ఆహాహా, మరి చూసావా 4000 ఏళ్ల క్రితం కూడా మనుషుల హ్యూమర్ సైన్స్ ఎంత ప్రాక్టికల్ గా ఉండేదో.
1: నిజంగా గ్రేట్. మరి మిగతా దేశాల సంగతి ఏంటి?
0: ఇక తర్వాత మరి క్రీస్తు పూర్వం 1600 కాలంలో ఈజిప్ట్ దేశంలో రాజుల మీద ఒక జోక్ ఫేమస్ అయిందట. బోర్ కొడుతున్న రాజుగారిని ఎలా కృషి చేయాలి? మరి ఒక పడవ నిండా కేవలం చేపల వలలు మాత్రమే కట్టుకున్న ఉద్దుగుమల్ని కూర్చోబెట్టి నైలు నదిలో ప్రయాణం చేయించాలి. మరి అప్పుడు రాజుగారు ఖచ్చితంగా ఆ చేపలను పట్టడానికి వెళ్తారు, అంటే అమ్మాయిలను చుట్టడానికి వెళ్తారు అని. అంటే అప్పట్లోనే రాజుల మీద కూడా ఇలాంటి జోకులు సెటైర్లు ఉండేవన్నమాట.
1: చాలా బాగుందమ్మా. ఇక మన భారతదేశానికి వస్తే మనకి 1000 ఏళ్ల నాటి సుదీర్ఘమైన హాస్య సంస్కృతి ఉంది. మన పురాతన సంస్కృతి నాటకాల్లో విదూషకుడు అనే ఒక ప్రత్యేక పాత్ర ఉండేది. రాజు పక్కనే ఉంటూ ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తన హాస్య చతురతతో జోకులతో తేలిక చేయడం ఆ పాత్ర ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్యంలో మన తెనాలి రామకృష్ణుడు, మొఘలుల కాలంలో బీర్బల్, వీళ్ళంతా కేవలం రాజుల్ని నవ్వించడమే కాదు, తమ జోకుల్లో ఒక అద్భుతమైన చాకచక్యాన్ని, సామాజిక నీతిని జోడించి జోకులకి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టారు.
0: అంటే దీన్ని బట్టి చూస్తే భాష పుట్టక ముందు సైగలతో నవ్వుకున్న మనిషి భాష పుట్టాక మాటలతో ఆ తర్వాత రాతలతో ఇలా జోకులను తరం నుండి తరానికి అందిస్తూనే ఉన్నాడు. మరి కాలం మారింది, రాజులు పోయారు, కానీ మనిషిని నవ్వించే ఆ జోక్ మాత్రం 1000 ఏళ్లుగా అలానే బ్రతుకుంది. నవ్వడం అనేది మనిషి పుట్టుకతో వచ్చిన నైజం. 4000 ఏళ్ల క్రితం సుమేరియన్లు నవ్వుకున్నారు, ఈరోజు మన రేడియో విష్ణు శ్రోతలు నవ్వుకుంటున్నారు.
1: కరెక్ట్ అమ్మా. జోకుల చరిత్ర ఒకెత్తైతే అసలు మన నిత్య జీవితంలో మనకి తెలియకుండానే ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నెన్ని జోకులు నడుస్తూ ఉంటాయో కదా. మనం ప్రత్యేకంగా పుస్తకాలు చదవక్కర్లేదు, టీవీలో జబర్దస్త్ షోలు చూడక్కర్లేదు. మన చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల ప్రవర్తనని గమనిస్తే చాలు, ఉచితంగా 24 గంటలు లైవ్ కామెడీ థియేటర్ నడుస్తూనే ఉంటుంది.
0: అసలు నువ్వు చెప్తుంటేనే నాకు కొన్ని నిత్య జీవిత కామెడీలు గుర్తొస్తున్నాయి. మరి ఆఫీసుల్లో చూడండి, బాస్ ఏదైనా పిచ్చి జోక్ వేస్తే అది అసలు నవ్వు రాకపోయినా మన ఉద్యోగులు సీట్లలోంచి లేచి మరి అహహా అంటూ సూపర్ సార్, అల్టిమేట్ సార్ అంటూ నవ్వుతూ ఉంటారు. అక్కడ బాస్ వేసింది జోక్ కాదు, కానీ వీళ్ళు నవ్వే ఆ నకిలీ నవ్వే ఒక పెద్ద జోక్ అన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ. ఇక మన రోడ్ల మీద బైకుల మీద వెళ్ళేటప్పుడు జరిగే కామెడీలు చూడాలి. మన వాళ్ళు బైక్ నడుపుతూ భుజానికి చెవికి మధ్య ఫోన్ పెట్టి మెడని వంకరగా తిప్పి కిలోమీటర్ల కొద్దీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. దూరం నుంచి చూస్తే వాళ్ళేదో పెద్ద అంతర్జాతీయ డీల్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. తీరా వింటే ఆ కూరగాయలు కొన్నాలే, ఇంకేం కావాలి అని అడుగుతూ ఉంటారు. ఇదొక రోడ్డు పక్క జరిగే విచిత్రమైన జోక్ అనుకో.
0: ఇక అలానే మరి మన పెళ్లిళ్ళు ఫంక్షన్లో జరిగే ముచ్చట్లు కూడా అంతే కదా. మరి పెళ్లికి వచ్చేది కొత్త జంటను దీవించడానికి కాదు, కరెక్ట్ గా ఆ ఐస్ క్రీమ్ కౌంటర్ ఎక్కడుంది, మటన్ బిర్యానీ అయిపోయిందా లేదా అని వెతుక్కోవడానికి అన్నట్లు తిరుగుతూ ఉంటారు. మరి ప్లేట్ల నిండా స్వీట్స్ హాట్లు పెట్టేసుకుని పక్కవాడికంటే ముందే తినేయాలనే కంగారులు వాళ్ళు పడే పాటలు చూస్తే నవ్వకుండా ఎలా ఉంటాం చెప్పు.
1: జీవితంలో సీరియస్నెస్ కంటే మనకి తెలియకుండానే జరిగే ఇలాంటి చిన్న చిన్న హాస్యాలే మనల్ని బతికిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనం ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని కూర్చుంటే జీవితం చాలా భారంగా అయిపోతుంది. మన చుట్టూ ఉన్న ఇలాంటి లైవ్ జోకుల్ని చూసి కాస్త నవ్వుకోవడం, మన మీద మనమే జోకులేసుకుని లైట్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే సగం మానసిక ఒత్తిడి మాయమైపోతుంది. జీవితం ఒక పెద్ద జోక్ అనుకుంటే అందులో మనం కూడా నవ్వే పాత్రలమే కావాలి.
0: మరి నిత్య జీవితంలో మనకు తెలియకుండానే బోలెడు జోకులుంటాయి, కానీ హాస్యం గురించి మాట్లాడుకునేటప్పుడు మరి ప్రపంచ వ్యాప్త

0: అలానే మన తెలుగుగడ్డపై మనల్ని దశాబ్దాలుగా నవ్విస్తూ హాస్యానికి నిఘంటువులుగా మారిన కొందరు మహానుభావులను, ఆ పాత్రలను తలుచుకోకపోతే ఈ జోక్ డే ముచ్చటే పూర్తి కాదనుకో.
1: తప్పకుండా అలాంటి మహానుభావులందరినీ తలుచుకుందాం, కానీ వాళ్ళని తలుచుకోబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామా?
0: తప్పకుండా అన్నయ్య. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ జోక్ డే సందర్భంగా మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రపంచాన్ని తన మోగ సైగలతో, కన్నీళ్ల వెనుక ఉన్న నవ్వుతో కదిలించిన ఆ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ గురించి అయితే మాత్రం చెప్పుకో.

0: ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం తన నడకతో, ఆ చిన్న టోపీ, చేతిలోని కర్రతో ప్రపంచ దేశాల సరిహద్దుల్ని దాటి అందరినీ నవ్వించారు. నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నేను ఏడుస్తున్నప్పుడు నా కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు అని ఆయన అన్న మాటల వెనుక ఎంతటి వేదాంతం ఉందో కదా. నవ్వు వెనుక ఉన్న బాధను కూడా హాస్యంగా మార్చిన మహానుభావుడైన.
1: మరి చార్లీ చాప్లిన్ది మూగ హాస్యమైతే ఆధునిక కాలంలో మాటలు లేకుండా కేవలం తన హావభావాలతో, ఆ చిన్న టెడ్డీబేర్ బొమ్మతో ప్రపంచాన్ని పిచ్చెక్కించిన మరో అద్భుతం మిస్టర్ బీన్. మరి ఆయన చేసే పనులు, ఆ కారు డ్రైవింగ్, ఆఖరికి పరీక్ష రాస్తూ ఆయన పడే ఆ కంగారు చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా మరి చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కూడా పడి పడి నవ్వుతారు. ఒక్క ముక్క మాట్లాడకుండా కూడా ప్రపంచాన్ని నవ్వించవచ్చని వీరిద్దరూ నిరూపించారు.
0: అలాగే మన భారతదేశానికి వస్తే మనకి శతాబ్దాలుగా నవ్వులు విందు వడ్డిస్తూ ఉన్న ఒక అద్భుతమైన ట్రెండ్ ఏంటో తెలుసా? సర్దార్జీ జోకులు. అమాయకత్వానికి, ఆనందానికి కేరా ఫెడ్రస్లో ఉండే శాంతా సింగ్, బంతా సింగ్ పాత్రల చుట్టూ అల్లిన జోకులు వినని భారతీయుడు ఉండడనుకో. చిత్రమైన విషయం ఏంటంటే ఈ జోకుల్ని మిగతా వాళ్ళకంటే సర్దార్జీలే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అంతటి విశాల హృదయంతో నవ్వును పంచుకోవడం నిజంగా గొప్ప విషయం కదా.
1: అవునన్నయ్య, ఇక అలానే మన తెలుగువారి హాస్య రారాజు వికట కవి తెనాలి రామకృష్ణుడు. ఆయన జోకులు కేవలం నవ్వించడమే కాదు, గురి తప్పని బాణంలా అవతలి వాళ్ల అహంకారాన్ని దెబ్బతీసేవి. మరి ఆ మేకతోక కథ కావచ్చు, రాధ్యాంగం కథ కావచ్చు, మరి మహారాజు శ్రీకృష్ణదేవరాయల్ని తన చమత్కారంతో బురిడి కొట్టించిన తెనాలి రామకృష్ణుడి హాస్యం మన తెలుగు జాతి గర్వించదగ్గ సంపదే అనుకోవాలి.
0: అలాగే మన చిన్నతనం నుంచి మనల్ని కడుపుబ్బా నవ్విస్తున్న అమాయక చక్రవర్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మన పరమానందయ శిష్యులు మాత్రం. గురువుగారు ఒకటంటే వీళ్ళు ఇంకొకటి అర్థం చేసుకుని చేసే ఆ గందరగోళం, ఆఖరికి దొంగలకు కూడా బుద్ధి చెప్పే ఆ అమాయకత్వం, అబ్బా ఆ కథలు వింటుంటే ఇప్పటికీ మనకి కొత్తగా భలే సరదాగా అనిపిస్తూ ఉంటుంది. హాస్యంలో ఎంతటి వైవిధ్యం ఉందో చూసావా?
1: అవునన్నయ్య, మరి చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ల మూగ హాస్యం, సర్దార్జీల అమాయకపు నవ్వులు, తెనాలి రామకృష్ణుడి మేధో హాస్యం, పరమానందయ్య శిష్యుల స్వచ్ఛమైన కామెడీ, మరి వీరంతా మనకు నేర్పిన పాఠం ఒక్కటే. భాష ఏదైనా, కాలం ఏదైనా, మనిషిని బతికించేది, బంధాలను కలిపేది కేవలం ఆ నవ్వు మాత్రమే.
0: ఈ చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ల ముచ్చట పక్కన పెడితే మన చుట్టూ మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక విచిత్రమైన రకం మనుషులుంటారు. అందరూ ఒక జోక్ విని పడి పడి నవ్వుతుంటే వీడు మాత్రం ముఖాన్ని ఆఫీసు ఫైల్లాగా గంభీరంగా పెట్టి అస్సలు నవ్వకుండా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు మనందరం వాడి వైపు చూస్తూ, అరే వీడికి అస్సలు హాస్య గ్రంథులు బొత్తిగా లేవురా బాబు అని వాడి మీద రివర్స్లో ఒక పెద్ద జోక్ వేస్తూ ఉంటాం కదా.
1: అవునన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్ట్. అలాంటి వాళ్ళని చూస్తే మరి నాకైతే భలే జాలి వేస్తుంది అనుకో. అందరూ నవ్వుల సాగరంలో మునుగుతూ ఉంటే వీడు మాత్రం ఒడ్డున కూర్చుని లెక్కలు వేస్తున్నట్లుంటాడు. మరొకవేళ పొరపాటున మనం వాడిని కదిలించి, అరే అంత మంచి జోక్ చెప్తే నవ్వవేంట్రా అని అడిగితే వాడు చాలా కూల్గా, అసలు అందరూ నవ్వాల్సిందే ఉంది, లాజిక్ లేదు కదా అని మనల్ని ఎదురు ప్రశ్నిస్తాడు. దాంతో మనకు వచ్చిన నవ్వు కూడా కాస్త గాల్లో కలిసిపోతుంది.
0: అలాంటి వాళ్ళ మీద మిగతా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎలా సెటైర్లు వేస్తారో తెలుసా? ఒరే వీడి మొహంలో నవ్వు చూడాలంటే మనం ప్రత్యేకంగా లాఫింగ్ గ్యాస్ సిలిండర్ తెచ్చి స్టూడియో పెట్టాలరాను, లేదంటే వీడు నవ్వితే ఎక్కడ భూకంపం వచ్చేస్తుందో అని భయపడుతున్నాడరా అని వాడి చుట్టూ ఒక పెద్ద కామెడీ సీనే క్రియేట్ చేస్తారు. చిత్రమైన విషయం ఏంటంటే ఆ పక్కనున్నవాడు నవ్వకపోవడమే ఒక పెద్ద జోక్ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ ంతా డబుల్ ఎంజాయ్ చేస్తారు కదా.
1: అవును, కానీ సైన్స్ పరంగా చూసినా కూడా మన శరీరంలో హాస్య గ్రంథులంటూ విడిగా ఏమీ ఉండవు, కానీ మెదడులో ఉండే కొన్ని హార్మోన్లు మనల్ని నవ్వేలా చేస్తాయి. అయితే కొందరి వ్యక్తిత్వం లేదా వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల ప్రతిదాన్ని సీరియస్గా చూడటం అలవాటైపోతుంది. మరి జీవితంలో అంత సీరియస్నెస్ అస్సలు మంచిది కాదు. నవ్వకపోవడం వల్ల మన ముఖ కండరాలు బిగుసుకుపోవడమే కాదు, మనసు కూడా బుద్ధి పారిపోతుంది.
0: అందుకే ఆ గ్రంథులు లేని మొండిగట్టలు ఎవరైనా మన చుట్టూ ఉంటే వాళ్ళని అలాగే వదిలేకుండా వాళ్ళ మీద మరిన్ని జోకులేసి బలవంతంగానైనా సరే నవ్వించడానికి మాత్రం మనం ప్రయత్నించాలి. ఎందుకంటే నవ్వు అనేది ఒక అంటువ్యాధి లాంటిది. పక్కవాడు నవ్వుతుంటే మనకి తెలియకుండానే మనకు కూడా నవ్వొచ్చేస్తుంది. కాబట్టి లిజనర్స్, మీ ఫ్రెండ్స్ లిస్టులో కూడా ఇలాంటి హాస్య గ్రంథులు లేని మహానుభావులు ఎవరైనా ఉంటే ఈవాళ్ళే వాళ్ళకు ఒక మంచి జోక్ పంపి కనీసం ఒక స్మైల్ అయినా రప్పించడానికి ట్రై చేయండి. ఈ హాస్య గ్రంథులు లేని మొండి గట్టాల ముచ్చట అలా ఉంచితే అసలు నవ్వడం రాని వాడిని కూడా థియేటర్ల సీట్లలో కూర్చోబెట్టి కడుపుబ్బా నవ్వించే

0: అద్భుతమైన ప్రపంచం అనుకుంది. అదే మన తెలుగు సినిమా హాస్యం. అసలు ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనూ లేనంత మంది అద్భుతమైన హాస్యనటులు, విలక్షణమైన కామెడీ ట్రాక్లు మన టాలీవుడ్ సొంతం అనుకో.
1: అవునన్నయ్య, ఇక తెలుగు సినిమా హిస్టరీ పేజీలు తిరిగేస్తే ఒక్కో తరం ఒక్కో రకమైన నవ్వుల విందు భోజనం వడ్డించింది. ఇక ఆ రోజుల్లో హాస్య చక్రవర్తి రేలంగి గారు, రమణారెడ్డి గారు తెర మీద కనిపిస్తే చాలు, జనాలు థియేటర్లలో చప్పట్లు కొట్టేవాళ్లు. ఇక తర్వాత పద్మనాభం గారు, అల్టిమేట్ టైమింగ్తో నవ్వించిన రాజబాబు గారు, వీళ్ళంతా మన తాతలు తండ్రుల కాలంలో నవ్వుల పూలు పోయించారు.
0: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ నవ్వుల బ్రహ్మ కేవలం తన కనుబొమ్మలు తిప్పితే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆయన ఖాన్ దాదా, గాడ్ ఫాదర్, కిల్బిల్ పాండే పాత్రల జోకులు ఇప్పటికీ మన నిత్య జీవితంలో మీమ్స్ రూపంలో వాడుకుంటూనే ఉన్నాం. ఆయనతో పాటు కోట శ్రీనివాసరావు గారి యాస, బాబుమోహన్ గారి అమాయకత్వం, అద్భుతమైన టైమింగ్తో నవ్వించిన ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా కేవలం మాటలతోనే మనకి నవ్వుల అమృతాన్ని పంచారనుకో.
1: ఇక లండన్ బాబు సునీల్ కామెడీ ట్రాక్లు, మరి ఈ తరం కుర్రాళ్ళు నూపేస్తున్న వెన్నెల కిషోర్ జబర్దస్త్ హాస్యం, ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు సినిమాలో జోకులకి నవ్వులకి ఎప్పటికీ కూడా ఎండుండదు. అసలు మన ద్వంద్వాల గారు, ఏవివి సత్యనారాయణ గారు తీసిన కామెడీ సినిమాలు చూస్తే ఇంట్లో ఎంతటి బాధలున్నా సరే అవన్నీ మర్చిపోయి హాయిగా నవ్వేసుకోవచ్చు.
0: అందుకే అంటూ ఉంటారు, తెలుగు వాడికి కష్టం వస్తే సినిమా చూస్తాడు, అదే సంతోషం వచ్చినా సినిమా చూస్తాడు. అందులోనూ ఈ కామెడీ సీన్లు, జోకులు అనేవి మనకి నిత్య జీవితంలో ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తూ ఉంటాయి. ఈ అంతర్జాతీయ జోక్ డే సందర్భంగా మనల్ని దశాబ్దాలుగా నవ్విస్తూ మన మానసిక ఆరోగ్యానికి కారణమైన మన తెలుగు సినిమా హాస్యనటులందరికీ, దర్శకులకి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి.
1: మరి రోజుల్లో మనిషికి 100 రకాల బాధలు, 1000 రకాల ఒత్తిళ్లు, రూపాయి సంపాదన కోసం ఒకరు, రేపటి భవిష్యత్ కోసం మరొకరు, ఇలా ప్రతి ఒక్కరూ తమ మనసులో ఒక పెద్ద నిప్పుల కొలిమిని మోస్తూ బతుకుతున్నారు. అలాంటి సమయంలో ఈ ఒక చిన్న జోక్ అనేది ఆ బాధలన్నింటినీ దూరం చేసి కాసేపైనా ఆ కష్టాలను మర్చిపోయి హాయిగా గడపడానికి ఒక అల్టిమేట్ హెల్త్ టానిక్ లా పనిచేస్తుంది.
0: ఒకప్పుడు మన పెద్దవాళ్లు రోజంతా పొలాల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ కష్టపడి వచ్చి రాత్రిపూట ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని సరదాగా జోకులు చెప్పుకుంటూ ఆ అలసటంతా మర్చిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆ రచ్చబండలు లేవు, ఆ కలుపుగోలు ముచ్చట్లు లేవు. అందుకే మనిషిలో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో ఒక మంచి జోక్ వినడం వల్ల మన మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయని సైన్స్ కూడా చెప్తోంది. అంటే జోక్ అనేది కేవలం మాటల కూర్పు కాదు, అది మన మనసుకి శరీరానికి ఇచ్చే ఒక సహజ సిద్ధమైన ఔషధం.
1: మనకి ఎంత పెద్ద కష్టం ఉన్నా, మనసు ఎంత వికలంగా ఉన్నా, ఒక మంచి కామెడీ సీను లేదా ఒక ఫ్రెండ్ వేసే టైమింగ్ జోకు వినపడగానే మనకు తెలియకుండానే పెదవులపైకి ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ ఒక్క క్షణం మన మనసు ఆ బాధ నుండి బయటపడి ప్రశాంతతను పొందుతుంది. అది జీవితాన్ని మళ్ళీ కొత్తగా ఎదుర్కొనే శక్తినిస్తుంది. నవ్వడం వల్ల ఊపిరితిత్తులకి మంచి వ్యాయామం జరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది, మరి గుండె జబ్బులొచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అని.
0: చేతిలో 500 నోటు లేకపోయినా బతికేయచ్చు, కానీ ముఖం మీద ఒక్క చిన్న చిరునవ్వు, మనసులో కాస్త హాస్యం లేకపోతే జీవితం చాలా నరకంగా మారిపోతుంది అనుకో. టెన్షన్ పడితే పోయిన డబ్బులు తిరిగి రావు, ఉన్న సమస్యలు సమసిపోవు. కాబట్టి ఈ అంతర్జాతీయ జోక్ డే సందర్భంగా మనందరం ఒక దృఢ నిశ్చయానికి వద్దాం. నిత్య జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా దాన్ని ఒక చిన్న జోక్లా మార్చేసి నవ్వి పారేయడం అలవాటు చేసుకుందాం. ఆ టానిక్ని రోజుకి ఒక్కసారైనా తాగుదాం.
1: మనం ఇందాకటి నుంచి మరి పురాతన చరిత్ర, పాత తరం నటుల గురించి మాట్లాడుకున్నాం, కానీ మరి డిజిటల్ యుగంలో జోక్ అనేది తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకుంది. మరొకప్పుడు పుస్తకాల్లో చదువుకున్న జోకులు ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఇన్స్టా రీల్స్ రూపంలో, మీమ్స్ రూపంలో, ట్రోలింగ్స్, ఫ్రాంక్ వీడియోలు మరియు స్టాండప్ కామెడీ ఈ రూపాల్లో సరికొత్తగా మనల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
0: 100కి 100 పాళ్ళు నిజమమ్మా. అసలు ఇవాళ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి ఫోన్ స్క్రీన్ మీద ఈ డిజిటల్ జోక్లే రాజ్యం వెళ్తున్నాయనుకో. మీమ్స్ ప్రపంచాన్ని కనుక చూస్తే సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా, లేదంటే ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ వచ్చినా, దానికి మన పాత సినిమాల్లోని బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్లు జత చేసి మేమర్స్ వేసే జోకులు చూస్తే ఎంతటి వాడైనా పడి పడి నవ్వాల్సిందే. కేవలం ఒకే ఒక్క ఫోటోతో 100 పేజీల నవ్వుని పండిస్తూ ఉన్నారు మన మేమర్స్. ఇక ఇన్స్టా రీల్స్ అండ్ ప్రాంక్స్ ఇవి కనుక చూస్తే ఇక రీల్స్లో వచ్చే 15 సెకండ్

0: షార్ట్ కామెడీ వీడియోలు, అలాగే రోడ్ల మీద సరదాగా చేసే ప్రాంక్ వీడియోలు ఈ తరం కుర్రాళ్ళని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనుకో.
1: మరి దాంతోపాటు ఇప్పుడు థియేటర్ల దాకా వెళ్లకుండా కేవలం ఒక మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడి సమాజంలోని లోపాలను, మన నిత్య జీవిత కష్టాలను భలే తమాషాగా విమర్శించే స్టాండప్ కామెడీ సంస్కృతి కూడా బాగా పెరుగుతోంది. అయితే ఇక్కడ మన శ్రోతలందరూ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం అయితే ఉంది, ఈ డిజిటల్ జోకులు, ట్రోలింగ్స్ అనేవి పరిధి దాటనంత వరకే అందం. మరి ఈ మధ్య కాలంలో కొందరు వ్యూస్ కోసం, లైక్ల కోసం ఎదుటి వారిని కించపరుస్తూ, బాడీ షేమింగ్ చేస్తూ నవ్వించడానికి చూస్తున్నారు. అలానే ప్రాంక్ వీడియోల పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది నిజమైన హాస్యం అనిపించుకోదు. ఎదుటివాడి కళ్లల్లో నీళ్లు తెప్పించేది ఎప్పటికీ జోక్ కాలేదు. అందరం కలిసి హాయిగా నవ్వుకునేది నిజమైన హాస్యం.
0: కరెక్ట్ అమ్మా, టెక్నాలజీ మారినా హాస్యం వెనుక ఉన్న ఆత్మ మారకూడదు. రీల్స్ చూద్దాం, మీమ్స్ ఎంజాయ్ చేద్దాం, కానీ అవి ఎవరి మనసుని నొప్పించకుండా ఉన్నంత వరకే ఆస్వాదిద్దాం. ఏదేమైనా రూపం మారినా, మాధ్యమం మారినా, ఈ డిజిటల్ యుగంలో కూడా మనిషిని బ్రతికిస్తున్న ఏకైక సంజీవిని ఆ జోక్ మాత్రమే.
1: లిజనర్స్, మరి ఇంతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి అంతర్జాతీయ జోక్ డే సందర్భంగా మరి జోకుల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా

0: Our hospital, second floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం,
3: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.

0: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమరం.
1: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351699.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాలు స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, తిన్నది కడుపు నుండి వెళ్ళిపోతుంది కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు చారకూడదు కదండి. అంటే మనం తిన్నది మన కడుపు నుండి వెళ్ళిపోతుంది కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు చారకూడదు. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నా కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నిన్న గ్రామం నుండి ఆర్జే సోబరాణి గారు.

అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. స్వభరణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి వైద్యో నారాయణో హరిహి. ఎక్కడో సుదూర తీరాల్లో సృష్టి రహస్యం ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని ఇక్కడే ఈ నేల మీదే కంటికి రెప్పలా కాపాడే చేతులు మీవి. శ్వాస నిలబడటమే ఆయుష్ అయితే ఆ శ్వాసను చివరి వరకు నిలబెట్టి చిరాయువుగా మార్చే శిల్పులు మీరు. సమాజపు అంచుల్లో ఎన్నో కొలువులు, ఎన్నెన్నో హోదాల ఆడంబరాలు, కానీ దేహం కుదురుగా లేకపోతే ఈ వైభవాలన్నీ కాగితపు పడవలే కదా. మనిషి ఆరోగ్యానికి మించిన భాగ్యం ఉందా? ఆ భాగ్యాన్ని అరచేతిలో మోసుకొచ్చే కలియుగ దైవం మీరు. అందుకే కాలం మిమ్మల్ని వైద్యో నారాయణ హరిహి అని పిలుచుకుంది. ఒక దీపం వెలిగితే ఇల్లంతా వెలుగు, ఒక డాక్టర్ శ్రమిస్తే ఊరంతా నవ్వుతుంది. మరి మీలాంటి వైద్యులందరి అంకితభావమే ఈ దేశపు నరనరాల్లో ప్రవహించే ఆరోగ్యం. సమాజపు గాయాలకు మీ వృత్తి ఒక మందుబిళ్ళ. ప్రతి ఒక్కరి జీవితంలో మీ సేవ ఒక అదృష్టం. పరిశోధనల కొత్త దారుల్లో మీరు నడుస్తూ ప్రతి రోగిని ఒక మహాభాగ్యంగా తీర్చిదిద్దుతూ మీరెల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ఈ ఊరు, ఈ రాష్ట్రం, ఈ దేశం, అంతెందుకు జగమంతా ఉన్న వైద్యులందరికీ కూడా మరి హృదయపూర్వక జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. అలానే నేటి భారతం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు వెన్స్డే కదా, బుధవారం కాబట్టి మరి వినాయకుడికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి సనాతన ధర్మంలో ప్రతి మంత్రం ప్రతి శ్లోకం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం అనేది దాగుంటుంది. మనం దేవాలయాల్లో, గృహ పూజల్లో లేదా గణపతి ఆరాధనల్లో తరచుగా విని ఒక అందమైన శ్లోకం, శ్రీ గౌరీ వక్త్ర పద్మాంత శ్రీ విఘ్నేశ గజానన ఉత్తిష్ట సుర సంపూత్య త్రైలోక్యం పాలనం కురు. మరి ఈ శ్లోకం కేవలం గణపతిని మేల్కొల్పే ప్రార్థన మాత్రమే కాదు, ఇందులో సృష్టి నిర్వహణ, ధర్మ పరిరక్షణ, మన అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పే గొప్ప తాత్విక రహస్యం దాగుంది. మరి ఈ శ్లోకంలో మొదటి పదం శ్రీ గౌరీ వక్త్ర పద్మాంత అంటే ఎంతో అద్భుతమైన భావాన్ని తెలియజేస్తుంది. మరి గౌరీదేవి ముఖం పద్మంలా నిర్మలమైనది, సౌందర్యమయమైంది, కరుణతో నిండింది. ఆ దివ్య తల్లి ముఖ కమలాన్ని చూసి ఆనందించే కుమారుడి గణపతి. మరి ఈ వాక్యం తల్లి ప్రేమ, కరుణ, శక్తి, జ్ఞానం అన్నీ గణపతిలో ఏకమై ఉన్నాయని సూచిస్తుంది. శక్తి లేకుండా శివుడు కార్యరహితుడు అయినట్లే గౌరీ అనుగ్రహం లేకుండా గణపతి అనుగ్రహం కూడా సంపూర్ణంగా వికసించదు. అందుకే ఈ శ్లోకం గౌరీ స్మరణతో ప్రారంభమవుతుంది. శ్రీ విఘ్నేశ గజానన అనే పదాలు గణపతి స్వరూపాన్ని తెలియజేస్తాయి. మరి విఘ్నేశుడు అంటే విఘ్నాలకు అధిపతి, ఆయన విఘ్నాలను కలిగించేవాడు కాదు. అవసరమైనప్పుడు మన అహంకారాన్ని, అవివేకాన్ని, అధర్మాన్ని అడ్డుకుని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం సుగమం చేసే దైవం. గజాననుడు అనే పేరు కూడా గొప్ప ప్రతీక. ఏనుగు జ్ఞానానికి, ఓర్పుకు, అపారమైన స్మృతికి, స్థిరత్వానికి చిహ్నం. విశాలమైన తల, విశాలమైన ఆలోచనలు సూచిస్తే పెద్ద చెవులు మంచి మాటలను వినగల సామర్థ్యాన్ని సూచిస్తాయి. చిన్న కళ్ళు ఏకాగ్రతను, పొడవైన తొండం అనుకూలతను, వివేకాన్ని సూచిస్తుంది. అందువల్ల గజాననుడు మనిషి జీవితానికి ఆదర్శమైన నాయకత్వ గుణాలన్నింటికీ కూడా ప్రతీకగా నిలుస్తాడు. మరి ఈ శ్లోకంలోని అత్యంత ఆసక్తికరమైన భాగం ఉత్తిష్ట అనే పదం. సాధారణంగా దీని అర్థం లేవండి లేదా మేల్కొనండి అని. మరి పరమాత్మకు నిద్ర ఉంటుందా? దేవుణ్ణి ఎందుకు మేల్కొల్పుతున్నారు? మరి ఈ ప్రశ్నకు సమాధానం

ఆధ్యాత్మిక దృష్టిలో అద్భుతంగా ఉంటుంది. నిజానికి భగవంతుడు నిద్రించడు. ఇక్కడ మేల్కొల్పబడేది భగవంతుడు కాదు, మనలో నిద్రిస్తున్న దైవ చైతన్యం. మనలోని వివేకం, ధర్మబుద్ధి, జ్ఞానం, సద్భావన మేల్కొనాలని ఈ ప్రార్థన సూచిస్తుంది. ఆలయాల్లో జరిగే సుప్రభాతం, మేలుకొలుపు సేవలన్నీ కూడా ఈ అంతర్ముఖ భావానికి ప్రతీకలు. ఇక సుర సంపూత్య అనే పదం గణపతి మహిమను మరింత స్పష్టం చేస్తుంది. మరి దేవతలందరూ మొదట గణపతిని ఆరాధిస్తారు. ఏ యజ్ఞమైనా, ఏ పూజ అయినా, ఏ శుభకార్యమైనా గణపతి పూజతో ప్రారంభించడం వెనుక ఇదే కారణం. విఘ్నాలను తొలగించే శక్తి ముందుగా కార్యరంగంలో ప్రవేశించాలి, అప్పుడు మాత్రమే మిగిలిన కార్యాలు సాఫల్యాన్ని పొందుతాయి. అందుకే దేవతలకే పూజనీయుడైన గణపతిని మనుష్యులు కూడా మొదటగా ఆరాధిస్తారు. త్రైలోక్యం పాలనం కురు అనే వాక్యం ఈ శ్లోకానికి పరమార్థాన్ని తెలియజేస్తుంది. మూడు లోకాలైన భూలోకం, భువర్లోకం, సువర్లోకాలను ధర్మ మార్గంలో నడిపించమని గణపతిని ప్రార్థిస్తున్నారు. అయితే దీనికి మరో అంతర్ముఖ అర్థం కూడా ఉంది. మన శరీరం, మనస్సు, ఆత్మ అనే మూడు స్థాయిలను సమతుల్యంగా ఉంచి మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించమని చేసే ప్రార్థనగా కూడా దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు సమతుల్యం అయినప్పుడే మనిషి సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇక యోగశాస్త్ర దృష్టిలో గణపతి మూలాధార చక్రాధిపతి. కుండలిని శక్తి మేల్కొని మొదటి కేంద్రం మూలాధారం. అందుకే ప్రతి ఆధ్యాత్మిక సాధన ప్రారంభంలో గణపతి ధ్యానం చేస్తారు. మూలాధారం స్థిరపడకపోతే మనసు కూడా స్థిరపడదు. జీవితంలో భయం, అస్థిరత్వం, సందేహాలు ఎక్కువగా ఉంటాయి. గణపతి ఆరాధన ద్వారా ఈ మూలాధార శక్తి సమతుల్యమై సాధకుడు ఉన్నత చైతన్య స్థాయిల వైపు ప్రయాణించగలుగుతాడు. మరి ఈ శ్లోకాన్ని ప్రతి ఉదయం భక్తితో జపించడం వల్ల మనలో ఒక మానసిక మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నా జీవితాన్ని దైవం నడిపిస్తోంది. నా ముందొచ్చే విఘ్నాలన్నీ నాకు పాఠాలు నేర్పే అవకాశాలు. నా బుద్ధి ధర్మ మార్గంలో నడవాలి అనే సానుకూల భావన మనలో బలపడుతుంది. ఈ అంతర్ముఖ దృక్పథమే నిజమైన గణపతి అనుగ్రహానికి ద్వారం. మరి ఈ శ్లోకం మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. గణపతి బయట ఉన్న విగ్రహంలో మాత్రమే లేడు, మనలోని వివేకమే గణపతి, మనలోని శాంతియే గౌరీ, మనలోని ధర్మబుద్ధియే దేవతల ఆరాధన. మనలోని ఈ దివ్య గుణాలు మేల్కొన్నప్పుడే నిజమైన ఉత్తిష్ట జరుగుతుంది. అప్పుడు మన జీవితం కూడా త్రైలోక్య పాలనలాగే సమతుల్యంగా శాంతితో ధర్మంతో నడుస్తుంది. అందువల్ల శ్రీ గౌరీ వక్త్ర పద్మాంత శ్రీ విఘ్నేశ గజానన ఉత్తిష్ట సుర సంపూత్య త్రైలోక్యం పాలనం కురు అనే శ్లోకం కేవలం ఉదయ ప్రార్థన కాదు, ఇది మనలోని దైవత్వాన్ని పేర్కొల్పే ధ్యానమంత్రం. విఘ్నాలను అవకాశాలుగా మార్చే జ్ఞానమంత్రం. శక్తి, జ్ఞానం, ధర్మం, సమతుల్యత అనే నాలుగు స్తంభాలపై జీవితాన్ని నిర్మించమని బోధించే సనాతన ధర్మపు అమూల్యమైన ఉపదేశం. లిజినెస్, మరి చక్కటి విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, అనకపల్లి దగ్గర కసింకోట నుండి ఓం రామ్ గారు, కమల్ కుమార్, అట్టా నూకరాజ్ గారు, పాలూరి కామేశ్వరరావు గారు అయితే మనకి SMS చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు అనకపల్లి దగ్గర కసింకోట గ్రామం 1975-76 SSC బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి గోపాలరావు గారు రమణ పుట్టినరోజు కాబట్టి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి కృష్ణారావు గారు, త్రినాథరావు గారు, సిహెచ్ఎన్ దాస్, రాజ్ మోహన్, గణపతి, నాగేశ్వరి, రత్నమాల, సుభద్రాదేవి, గాయత్రి, కళ్యాణి. అంతేకాకుండా మరి SSC బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి 1975-76 SSC బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి మరి గోపాలరావు గారికి, రమణ గారికి మీ అందరి తరపు నుండి రెడివిషన్ 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి గోపాలరావు గారు, రమణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నీ నటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి పంచముఖ హనుమంతుడు మరియు పంచ

ముఖ గణపతి అపారమైన దైవశక్తికి ప్రతీకలుగా సర్వోత్కృష్టమైన రక్షణ, జ్ఞానం, ధైర్యం మరియు విఘ్న వినాశనానికి సూచికలుగా పూజింపబడుతున్నారు. ఇక సనాతన ధర్మంలోని దైవాల మధ్య ఉన్న గాఢమైన ఐక్యతను చాటి చెబుతూ ప్రతి దైవరూపం అంతిమంగా ఆ పరమసత్యాన్ని గౌరవిస్తుందని నిరూపించేలా శాశ్వతుడైన ఆ మహాదేవుని పట్ల మీరిద్దరి భక్తి అనేది వ్యక్తమవుతుంది. పంచముఖ హనుమంతుడు నిశ్చలమైన భక్తి, శక్తి మరియు నిస్వార్థ సేవకు నిదర్శనమైతే పంచముఖ గణపతి సర్వోన్నత బుద్ధి, విజయం మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించడానికి ప్రతిరూపంగా నిలుస్తారు. శివుని పట్ల వారికున్న భక్తి, దైవానికి లొంగిపోవడం, వినయం మరియు భక్తి అత్యున్నత గుణాలని తెలియజేస్తూ భక్తులలో విశ్వాసం, ధర్మం మరియు అంతర్గత మార్పును పెంపొందించుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. మరి పంచముఖ హనుమంతుడు మరియు పంచముఖ గణపతి అనుగ్రహంతో మహాదేవుడిని నిష్కల్మషంగా పూజించడం ద్వారా ఒక వ్యక్తి ధైర్యం, జ్ఞానం, ఐశ్వర్యం, దైవిక రక్షణ మరియు ఆధ్యాత్మిక ముక్తి వైపు పురోగతిని సాధిస్తాడని నమ్ముతూ ఉంటారు. గణపతి దేవుని దైవిక స్వరూపం ఆయన్ను కేవలం విఘ్నాలను తొలగించే వాణిగా కాకుండా సర్వోన్నతమైన జ్ఞానానికి, విశ్వ మేధస్సుకు మరియు అన్ని రకాల శుభకార్యాల ఆరంభాన్ని శాసించే పవిత్ర శక్తికి ప్రతిరూపంగా ఆవిష్కరిస్తుంది. ఆయన దైవిక రూపంలోని ప్రతి అంశం ఒక లోతైన సంకేతాన్ని కలిగి ఉంటుంది. ఏనుగు ముఖం అపరిమితమైన జ్ఞానాన్ని మరియు విచక్షణ జ్ఞానాన్ని సూచిస్తుంది. అలానే చెవులు సత్యాన్ని ఆలకించడంలో ప్రాముఖ్యతను బోధిస్తాయి. ఇక వంకరగా ఉండే తొండం సమయానుకూలతను అంటే నేర్పును మరియు బలాన్ని తెలియజేస్తుంది. అలానే ఆయన శాంతమైన ఎంతో శక్తివంతమైన ఉనికి భక్తులు తమ మేధస్సుతో పాటు వినయాన్ని కూడా సమతుల్యం చేసుకోవాలని గుర్తు చేస్తుంది. శివపార్వతుల పుత్రుడైన శ్రీ గణేశుడు ధర్మరక్షకుడిగా, కళలు మరియు విద్యకు అధిపతిగా, అలానే ఐశ్వర్యం, విజయం మరియు అంతర్గత శాంతిని ప్రసాదించేవాడిగా పూజలందుకుంటున్నాడు. గణపతి దైవిక రూపాన్ని ధ్యానించడం వల్ల మనసులో స్పష్టత అనేది ఏర్పడుతుంది. అజ్ఞానం, ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సంకల్పం బలపడుతుంది. హృదయం భక్తితో నిండిపోతుంది. ఇది ప్రతి సాధకుడిని జ్ఞానం, ధర్మం మరియు అంతిమంగా భగవంతునితో అనుసంధానం వైపు నడిపిస్తుంది. మరి సర్వ విఘ్నాలు తొలగి జ్ఞానం, శాంతి, ధర్మం జీవితంలో నిత్యం వికసించుగాక. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ చందానగర్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు నమస్కారం విజయ గారు అంటున్నారు. నమస్తే అండి, మరి మంచి కార్యక్రమం చేస్తున్నారు, సంతోషం అంటున్నారు. అలానే ఒక సరదా ముచ్చట అంటున్నారు, మరి ఇంటికి చుట్టం వచ్చాడు, లవకుశ సినిమా మళ్ళీ ఈ మధ్యన చూశానని చెప్పాడు నాతో. మరి అతను ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉన్నా. ఇక అతనితో ఇలా చెప్పా, ఇవి కుశల ప్రశ్నలు కావు, లవకుశల ప్రశ్నలు అని చెప్పన్నా. మరి భలే పదప్రయోగం చేసావయ్యా అన్నాడు ఆ బంధువు అని చెప్పంటున్నారు. సూపర్బండి, చాలా చక్కటి మాట అయితే చెప్పారు. ఇక అలానే మాకోసం మరి లవకుశ చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మహాభారతంలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతులు అని చెప్పి అడగని, మరి మహాభారతం లాంటి మహాకావ్యంలో ఎవరిని అడిగినా దురదృష్టవంతులు అనగానే ముందుగా కర్ణుడి పేరు, లేక ద్రౌపది పేరు, లేక గాంధారి పేరు చెప్తారు. కానీ మన పురాతన గ్రంథాల లోతుల్లోకి వెళ్ళి మానసిక విశ్లేషణ చేసి చూస్తే భారతంలో అందరికంటే పెద్ద దురదృష్టవంతుడు మరొకరున్నారు. ఆయన అశ్వత్థామ. కర్ణుడు లేదా ద్రౌపది పడిన కష్టాలకు అవమానాలకు ఒక ముగింపు ఉంది, కానీ అశ్వత్థామ అనుభవిస్తున్న దురదృష్టానికి ముగింపే లేదు. అశ్వత్థామ పుట్టడమే, దరిద్రంలో పుట్టాడు. తండ్రి ద్రోణాచార్యుడికి కనీసం పిల్లాడికి పాలు కొనిచ్చే స్తోమత లేక మరి బియ్యపిండిని నీళ్ళల్లో కలిపిస్తే దాన్నే పాలు అనుకుని తాగి పెరిగాడు. సరే, మరి పెరిగాకైనా సుఖపడ్డాడా అంటే అదే లేదు. ఇక మహాభారత యుద్ధం ముగిసే సమయానికి కసి పగతో నిద్రపోతున్న ఉప పాండవులను, అంటే ద్రౌపది యొక్క పిల్లలను నరికేశాడు. మరి ఆ పాపానికి, క్రూరత్వానికి శిక్షగా శ్రీకృష్ణుడు అతనికిచ్చిన శాపం ఏంటో తెలుసా? మరి ఉత్తరా గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రం వేసినందుకు ఈ భూమిపై 30,000 సంవత్సరాల పాటు ఒంటరిగా కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఒళ్ళంతా రక్తం చీము కారుతూ చావు రాక బతకాలి అని. ఒక్కసారి సైకలాజికల్గా ఆలోచించండి, లోకల్లో ఎంతటి కష్టమైన 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండి జీవుడు మరణిస్తే తీరిపోతుంది, కానీ చావాలని ఉన్నా చావు రాకపోవడం, కంటికి కనిపించని నొప్పితో 1,000 సంవత్సరాలు కాలగర్భంలో కొట్టుమిట్టాడటం, అంతకంటే పెద్ద నరకం, అంతకంటే పెద్ద దురదృష్టం ఇంకొకటి ఉంటుందా? మన పురాణాల ప్రకారం ఆయన ఇప్పటికీ కూడా చిరంజీవిగా తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఒక్కసారి ఆలోచించండి, రోజులు చాలామంది చిన్న చిన్ని కష్టాలకి నాకంటే దురదృష్టవంతుడు లేడు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు భగవంతుడిస్తున్నాడు అని చిన్నపిల్లలా కంగారు పడిపోతూ ఉంటారు. వాళ్ళంతా

అశ్వత్థామ స్టోరీని ఒక్కసారి చదువుకోవాలి. మన కష్టాలెంత, ఈ రోజు వస్తాయి రేపు పోతాయి. అశ్వత్థామకు అంత జ్ఞానం ఉంది. తండ్రి ద్వారా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సాక్షాత్తు శివాంశ సంభూతుడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ సరైన సమయంలో విచక్షణ కోల్పోయి అధర్మం వైపు నిలబడి కసితో చేసిన తప్పుల వల్ల ఆ చదువు, ఆ శక్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. జీవితంలో సంపాదన శక్తులు ఉండటం ముఖ్యం కాదు. పరిస్థితులు మారినప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు మన మనస్సును, నైతికతను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆదర్శాలను వదిలేసి అధర్మ బాట పడితే ఎంతటి వాడైనా అశ్వత్థామల చరిత్రలో దురదృష్టవంతుడిగాని మిగిలిపోతాడు. లోకం ఎలాంటి పోకడలనైనా నిక్కార్సైన ధర్మం, నిజాయితీ అనే వేలిమి బంగారం ఎప్పటికీ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక్కడ ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి SMS చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జులై 1 ప్రముఖ దర్శకులు ఈ కోదండరామిరెడ్డి గారి పుట్టినరోజు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే జులై 1 ఈ 84 లక్షల సకల చరాచర జీవరాశులన్నింటిలోనూ ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మ. ఆ భగవంతుడు మనకు జన్మను ప్రసాదిస్తే, ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన జన్మలు ఏదైనా కారణాల వల్ల మనకి అనారోగ్యం సంభవిస్తే, ఆ ఆపద సమయంలో ప్రాణాపాయ సమస్య నుండి సహితం మనల్ని ఆదుకుని మనకు పునర్జన్మను ప్రసాదించేవారు వైద్యులు. అందుకే వైద్యుల్ని దైవంతో సమానంగా గౌరవిస్తాం. అందుకే పూర్వం నుండి మన పెద్దలు వైద్యో నారాయణో అర్హి అంటారు. రామాయణంలో సీతాపహరణ కావించిన రావణాసురునితో శ్రీరామచంద్రుడు, తన ప్రియంగుతమ్ముడైనటువంటి లక్ష్మణుడు, ఇంకా తన అనుచరులైన వానర సైన్యం అందరూ కూడా రావణ సంహార యుద్ధ సమయంలో తన తమ్ముడు లక్ష్మణుణ్ణి, రావణాసురుని పెద్ద కుమారుడైన మేఘనాథుడు అనగా ఇంద్రజిత్ తన మాయాజాలంతో వేసిన అస్త్రానికి లక్ష్మణుడు అచేతన పరిస్థితికి గురైనప్పుడు మానవుడిగా పుట్టిన మాధవుడైన శ్రీరామచంద్రుడు, తల్లిదండ్రులకు దూరమయ్యాను, నా రాజ్య ప్రజలకు దూరమయ్యాను, వనవాస జీవితం జీవిస్తున్న ఆదిలక్ష్మియకు నా భార్య, ఆదిశేషుడైన నువ్వు నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే జీవిస్తున్నాను అంటే సీత నాకు ఒకలా దూరమైంది. ఆ సీతాన్వేషణ సమయంలో నాకిన్ని విధాలుగా సహాయపడే నువ్వు మిగతా జీవుడివైతే నేనింకా ఎవరి కోసం బ్రతకాలి అని విచారిస్తుండగా, వానర రాజ్యాధి నేత సుగ్రీవుడు శ్రీరామచంద్రుణ్ణి ఓదారుస్తూ తన రాజ వైద్యుణ్ణి పిలిచి లక్ష్మణస్వామి ఆరోగ్య పరిస్థితిని చూడమని ఆదేశించగా, ఆ రాజ వైద్యుడు లక్ష్మణుణ్ణి చూచి, రామచంద్ర, మీరేమీ విచారించవలసిన అవసరం లేదు. లక్ష్మణుడు మేఘనాథుడు సంధించిన బ్రహ్మాస్త్రానికి మూర్చపోయాడే తప్ప విగత జీవుడు కాలేదని చెప్పి, ఆ మూర్చ నుండి తేరుకోవాలంటే ఎటువంటి మూలికలు కావాలి అని సంజీవిని పర్వతంలో ఉంటాయనగా, హనుమంతులు వారు ఆ సంజీవిని పర్వతంలో ఏ మూలికలు తెలియక ఆ పర్వతాన్ని పెళ్లగించి తీసుకొచ్చినప్పుడు లక్ష్మణుడు మామూలువాడు కాగా ఆ పర్వతాన్ని విడిచిపెట్టేయక ఆ పర్వతంలో మూలికలి మన భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ ఉపయోగించే మూలికలంటారని ఆర్యోక్తి. మరి ఈ విధంగా ఇప్పుడే కాదు, అప్పటి నుండి వైద్యులను గౌరవించడం జరుగుతుంది అని చెప్పంటున్నారు. మరి అలానే జులై 1 వైద్యులందరికీ కూడా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఈ సందర్భంగా అరుణ కిరణం చిత్రం నుండి జానకి బృందం ఆలపించిన చక్రవర్తి గారి స్వరకల్పనలు, వేటూరి సుందరమూర్తి గారి సాహిత్యం, ధన్వంతరి వారసులం, ధరణి మీద దేవతలం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి శ్రీమతి గుప్త గారి కోరిక మేరకు చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇకలాంటి ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి రీసెంట్గా మనం ఏ పేపర్లో చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా చాలా ఘోరాతి ఘోరమైన న్యూస్ వింటున్నాం కదండి. చాలా చాలా దారుణంగా ఉంటున్నాయి కదండి. అంటే మరి ముహూర్తాలు పెట్టేసుకోవడం, పెళ్ళి ఉందనగా మరి చనిపోవడం, చాలామంది ఆడపిల్లలు చాలా చాలా దారుణంగా కూడా ఉంటున్నారు. అంటే ఇది అందరి ఆడపిల్లల్ని ఉద్దేశించి కాదు, కొంతమందిని మాత్రమే ఉద్దేశించి చెప్పే విషయాలన్నమాట. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఆడపిల్లల్ని, కానీ మగవాళ్ళతో మేము సమానం అంటున్నారు. అంతవరకు ఓకే, వాళ్ళతో మేము కష్టపడుతున్నాం, మేము సంపాదిస్తున్నాం, మేము చేస్తున్నాం, వాళ్ళతో సమానంగా ఈక్వల్గా ఉంటున్నాము అంటున్నారు. అంతవరకు ఓకే, కానీ శృతి మించితే ఏమవుతుంది? మనం పేపర్స్లో న్యూస్ ఛానల్లో చూస్తున్నాం చాలా చాలా దారుణంగా ఉంటున్నాయి న్యూస్ కదండి. కాబట్టి దీనికి సంబంధించి ఒక చిన్న టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇది నేను చెప్పేది అందరి ఆడపిల్లల్ని ఉద్దేశించి మాత్రం కాదు, కొందరి పిల్లల్ని ఉద్దేశించి మాత్రమే, ఇలా జరిగే పిల్లల గురించి మాత్రమే. మరి చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, మా పిల్లలు బెంగళూరులో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అని, లక్షలు సంపాదిస్తున్నారు అని ఊరంతా కూడా కాలర్ ఎగరేసి చెప్పుకుంటూ ఉంటారు కదండి. కానీ అదే పిల్లలు సిటీకి వచ్చి సంస్కారాన్ని నడి రోడ్డుపై తాకట్టు పెడుతున్నారని చేదు నిజం. ఆ తల్లిదండ్రులకి పాపం తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఉమెన్స్ పీజీ అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్తో కలిసి కో లివింగ్ రూముల్లో కాపురాలు పెట్టేస్తున్నారు. అమ్మా నాన్నలు ఫోన్ చేస్తే చాలు, రూమ్మేట్స్ డిస్టర్బ్ చేస్తున్నారను, నెట్వర్క్ లేదను అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు. మరి కలిసి ఉండటానికి ఒకరు కావాలి, కానీ జీవితాంతం తోడుండటానికి, పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇంట్లో వాళ్ళు చూసిన అమాయకుడు కావాలి. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా? మరి ప్రేమ పేరుతో జరిగే ఈ వ్యభిచారానికి మోడ్రన్ కల్చర్ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? గుండెల్లో గుచ్చుకుని నిజం, కన్నవాళ్ల నమ్మకాన్ని అమ్మేసి కట్టు

వాట్లను దొంగలో తొక్కి తాత్కాలిక సుఖాల కోసం పెళ్లి కాకుండానే కాపురాలు చేసే ఈ స్వేచ్ఛ రేపు మీ జీవితాలను నాశనం చేసినప్పుడు ఆదుకోవడానికి ఏ బాయ్ ఫ్రెండు రాడు. ఎందుకంటే నమ్మక ద్రోహం పునాదిగా మొదలైన బంధం ఎప్పటిగా నిలబడదు. మరి రెక్కలు ముక్కలు చేసుకుని కడుపు మార్చుకుని మిమ్మల్ని చదివించింది సిటీలకు వచ్చి ఇలాంటి విక్రీ చేష్టలు చేయడానికి కాదు కదా. ఇక కన్నవాళ్ల కళ్ళల్లో ఆనందం చూడకపోయినా పర్లేదు, కానీ వాళ్ల నమ్మకానికి పాతాళంలో సమాధి కడుతుంటే మరి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? ఈరోజు మీ జలసాల కోసం ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారు, మరి రేపు మీకు పుట్టే పిల్లలు మిమ్మల్ని ఇలానే మోసం చేస్తే భరించగలరా? సిటీకి వచ్చింది కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి, క్యారెక్టర్ని కోల్పోవడానికి కాదు. పద్ధతి మార్చుకోండి, లేదంటే కాలమే మీకు కోలుకోలేని విధంగా బుద్ధి చెప్తుంది. శృతి మించిన స్వేచ్ఛ సర్వనాశనానికి దారితీస్తుంది. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరి ఈనాటికి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ పెడన వీరభద్రపురం నుండి వీర కనకరావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారికి నమస్తే అంటున్నారు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి చిన్ననాటి స్నేహితుల చిత్రం నుండి ఇక్కడి ఈ గదిలోని అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి గణపతి ఆంజనేయ స్వామి పైన ఆధ్యాత్మిక అంశాలు, గజేంద్రుని అవయవాలను ఆధ్యాత్మిక అంశాలతో పోల్చి మరి మనిషి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటాయి దైవాన్ని చేరుకుంటాడు అనే అంశాలపైన మంచి విషయాలు తెలియజేశారు. అలానే అశ్వత్థాముడి కథ కూడా అద్భుతంగా ఉంది. మరి కోపాన్ని నియంత్రించుకోలేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయనే సత్యాన్ని తెలుపుతుంది అని చెప్పి అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి త్రిముతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మన సరదాగా కాసేపు షోలో మీరు ముందు మాటగా తెలియచేసిన మాట, తిన్నది బయటకు వెళ్ళిపోతుంది కానీ అన్నది ఎప్పటికీ మర్చిపోలేము అన్నమాట అక్షర సత్యం అంటున్నారు. మరి ఈ మాటని ఇక్కడ కాలు జారిన తీసుకోగలం, నోరు జారితే వెనుకకు తీసుకోలేము అంటూ ఉంటారు. మరి మీరు చెప్పిన మంచి మాట చాలా బాగుంది అంటున్నారు. అలానే పంచముఖ ఆంజనేయ స్వామి గారి కోసం తెలియజేసిన విషయాలు, అలానే మహాభారతంలో నిజమైన అసలైన దురదృష్టవంతుడు అశ్వత్థామ అన్న యథార్థ విషయం తెలియపరిచారు, మీకు ధన్యవాదాలు అంటున్నారు. అలానే మరి భీమవరం రేడియో విష్ణు సరదాగా కాసేపు షోకి, అలానే మన మస్త్ టైం పాస్ షోకి ప్రియ శ్రోత అయిన డాక్టర్ లింగరాజ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రోతలందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఒక లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో చుక్కమ్మ కథ వింటారు. ఏటింకా నెగనేదా? యువతలిని పనులేటుకునేత మొద్దుండిద్రేటి? ఇంట్లోకి వస్తూని గట్టిగా కేకలేసింది గంగ. మంచం మీద పడుకున్న నూకరాజు ఒక పక్కకి ఉద్దిగిల్లి బద్ధకంగా ఆవలించాడు. నీ పేరు గయ్యాళి గంగమ్మని జనాలు మరిసిపోతారేమోనని నీకు భయవేటే? ఊరంతా ఇన్వెట్టరుస్తావు? గంగ రెండు చేతులు బారజాపి ఆడిస్తూ, ఈ ఎక్సెక్కాలేం గాని అటెల్లి చూడు, మీ చుక్కమ్మ ఊరంతా నోరు చేసి మొగుడి మీద ఎలా రంకిలేస్తుందో, గయ్యాళి గొంతు ఎవరిదో అర్థమవుతాది అంది. నూకరాజు చటుక్కుని లేచి కూర్చుని, ఏటి చుక్కమ్మ భీముడితో గొడవ పడుతుందా, ఏటైంది అని అడిగాడు. ఏమో నాకేటరుకా, వాటల్లో పాలుబోసి వస్తుంటే చుక్కమ్మ గొంతు సైరల్లా వినిపిస్తుంది, ఇరుగు పొరుగు చేరి శోద్దం సుత్తున్నారు, నేనటు పోలేదు. నూకరాజు లేచి చొక్కా తొడుక్కుని బయలుదేరుతుంటే చిరాక్క చూసింది. ఆ లేదో

కాసేపు అరుసుకుని మళ్ళీ కొమ్మనుంటారు. నువ్వెళ్ళి చేసేదేంటి? మారు మాట్లాడకుండా వెళ్తున్న నూకరాజుని గంగమ్మ వెంబడించింది. నూకరాజు చెల్లెలు చుక్కమ్మకి భీముడితో పెళ్ళై 7 ఏళ్లైంది. ఒక కొడుకు పుట్టాడు. ఆ వీధి చివరినున్న చిన్న జాగాలు పాక వేసుకుని కాపురముంటున్నారు. ఆ ఊరి పెద్ద రైతు సుబ్బయ్య గారి మామిడి తోటకి కాపలా ఉంటూ భీముడు తనకున్న 1 ఎకరం భూమిలో కూర నార పండించుకుంటున్నాడు. చుక్కమ్మ కూడా కుట్టు పని నేర్చుకుని మిషన్ మీద ఇరుగు పొరుగు వాళ్లకి చిన్న చిన్నవి కొడుతూ ఉంటుంది. ఉన్నంతలో పొందిగ్గా గుట్టుగా సాగిపోతున్న కాపురమే వాళ్ళది. గంగ నూకరాజు వెళ్లేసరికి చుక్కమ్మ కళ్ళనీళ్లతో దీర్ఘాలు తీస్తుంటే 5 ఆరుగురు నిలబడి ఉంటున్నారు. పాక ముందున్న నులక మంచం మీద భీముడు బోర్లా పడుకుని ఉన్నాడు. అన్న వదినలను చూడగానే చుక్కమ్మ దుఃఖం మరింత పెరిగింది. ఏటైందే, ఆడుగాని కొట్టాడా? బాగా తగిలిందా? ఏం చేసినావేటి? పక్కింటి రత్తమ్మ ఆరా తీసింది. పేరుకి భీముడే గాని ఆడికి చుక్కమ్మ మీద చెయ్యెత్తే సత్తా ఎక్కడిది? ఎవరో వేళ కొళంగా అన్న మాటకి అందరూ నవ్వారు. జీతం డబ్బులని ఎక్కడన్నా తగిలేశాడా? మామ వరుస రంగన్న అనునయంగా అడిగాడు చుక్కమ్మని. అంతా చుక్కమ్మ చేతిలోని ఎత్తి పదో పరగో ఆడి ఖర్చులు కడిగి తీసుకుంటాడు. భీముడి సంగతి మనకి తెలవదా? అంది రంగన్న భార్య ముత్యాలు. అవునవును, లేకపోతే సుక్కమ్మే ఆని తన్ని తగలేస్తుంది. మళ్ళీ ఎవరూ వేళాకోళంగానేసరికి అందరూ చిన్నగా నవ్వారు. చుక్కమ్మ ఒక్క క్షణం అందరి వైపు రోషంగా చూసి తర్వాత తలుంచుకుని వెక్కేళ్లు పెట్టింది. చెంగుతో కళ్ళు తుడుచుకుంది. ఒకటి కాదు, 4 దెబ్బలేసినా నాకు బాధ లేదు. 4 రోజులు తిండికి లేకపోయినా మంచినీళ్లు తాగి ఉండగలను. మరైతే ఏటి జరిగిందో చెప్పవేటి? కొంచెం అసహనంగా అంది రత్తమ్మ. మంచం మీద బోర్లా పడుకున్న భీముడు తలెత్తి చూసి మొత్తుగా అవును చెప్పవేటి అన్నాడు. ఆ మాటలన్న తీరుకు అందరికీ నవ్వొచ్చింది. మందేసుకుని మత్తుగా ఉన్నాడని అర్థమైంది. భీముడు తాగినందుకే చుక్కమ్మ బాధపడుతోందని అనుకున్న రత్తమ్మ ఓదార్పుగా, ఇలాందరినీ సూస్తున్నావు గదే సుక్కమ్మ, రోజు ఇదే గోళ. ఏదో ఏడాదికో మారన్నట్లుగా భీముడేసుకొస్తే ఇంత గొడవ చేయాలా అంది. చుక్కమ్మ భీముడి వైపు ఒక క్షణం కోపంగా చూసి ఊడిపోయిన జుట్టును విసురుగా ముడేసుకుంది. తాగినందుకు కాదు, ఒళ్ళు తెలియకుండా వాగినందుకే నా గోళ. మీరంతా ఇన్ని నోట్లో 4 లేనంత మెత్తనోడు అనుకుంటారు గాని, అమ్మో కత్తిలాంటి మాటలతో గుండెల్ని సీరేయగలడు. ఏటన్నాడేటి? ఇద్దరు ముగ్గురు ఒక్కసారి అడిగారు. మడిసి విలువ మాట నిలుపుకోవటంలోనే ఉంటుందంట. ఎర్రబట్ట కళ్లతో భీముడి వైపు చూస్తూ అంది. అందులో తప్పేటున్నాది? మంచి మాటే గందా. బొగ్గన వేరేసుకుని ఆశ్చర్యపోతూ అడిగిందో కావిడ. శోద్యం కాకపోతే నీకందులో తప్పేటి కనిపించినాదే? ఇంకెవరో కూడా అలాగే ఆశ్చర్యపడ్డారు. పక్కనే నిలబడ్డ సూరమ్మ భుజం మీద చుక్కమ్మ చెయ్యేసింది. నువ్వు చెప్పు పెన్నమ్మ, మా అయ్యకెంత పేరున్నాది? 1000 మంది లేబర్కు లీడర్గా బతికినంతకాలం ఆళ్ల కష్టసుఖాల కోసమే పాటుపడ్డాడు. తన వెనకున్న 4 మంచి కోసం నిలబడేవాడేగాని ఏనాడు డబ్బు సంచులరికి లొంగినోడు కాదు. మనిషి విలువ మంచి పనులతోనే గాని డబ్బుతో రాదని చెప్పేవాడు. చుక్కమ్మ మాటలకు మధ్యలోనే సూరమ్మ అడ్డం వచ్చింది. మీ అయ్య వీరనాయుడు గురించి ఎవరికి తెలవదే? కొత్త సంగీతలా చెబుతున్నావేటి? 4 అచ్చరం ముక్కలు తెలిసినోడు తెలివేనోడు అని మీ అయ్య మాట కోసం చుట్టుపక్కల ఊళ్ళ జనాలు కూడా వచ్చేటోళ్ళు. నాయుడు మాటంటే ఇనప్పెట్టులో మోటే. అంత ఇలువ, అంత నీతిమంతుడు ఇంకొకడు ఉండరని చెప్పుకునేవాళ్ళు కదూ. ఇంతకీ నువ్వు అసలు సంగతి ఏటో చెప్పవేటి? భీముడు కూడా తలెత్తి చూసి అవును చెప్పవేటి అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అందరూ చిన్నగా నవ్వుతుంటే చుక్కమ్మ భీముడి వైపు కోపంగా చూసి మళ్ళీ వెక్కిళ్ళు పెట్టింది. ఇప్పుడు కూడా మా అన్నని వీరనాయుడికి పేరు తెచ్చే కొడుకని అందరూ అనుకుంటున్నారా? ఎవరికే కష్టం వచ్చినా పరుగులు పెడతాడు, 10 రూపాయలు ఖర్చు చేస్తాడు గాని పైసా ఆశించడు. అవునా? కాదన్నది ఎవరే, అసలు సంగతి చెప్పు. ముత్యాలు కసిరింది. నా మనవప్పుడు

మూర్తలాల గొలుసు పూలేరమ్మ జాతరలో పారేసుకున్నానా? ఆ రోజు అంతే మీ పుట్టింటోళ్ళ సొమ్ము మనకచ్చిరాదులే అంటూ వీడి వేటకారమాడాడు. తప్పు నాదే కదా అని ఒక ఏడుపేడ్చి ఊరుకున్నాను. ఈరోజేమో అయ్యి 3 సెంట్లు భూమిస్తానని చెప్పి మాటలు గరడి చేశాడంటగాని నిలుపుకోలేదంట. అన్న కూడా అయ్యి పోయిన దగ్గర నుండి అదుగో ఇదిగో అని బురుడీ కొట్టిస్తున్నాడే తప్ప ఇయ్యటానికి పాణం ఒప్పడం లేదంట. మనసుల విలువ తెలుసుకోకుండా 30,000 కోసం ఇంత మాట అన్నాడు. ఇప్పటికీ మా అయ్యి పేరింటే చాలు, మనోళ్ళు ఎవరైనా చేతులెత్తి దండం పెడతారు. ఈడేమో మంచి చెడు తెలవకుండా ఇంత మాట అంటాడా? చుక్కమ్మ ఆవేశంతో ఊగిపోయింది. తాగినోడేదో వాగితే నువ్వు ఆ మాటట్టుకుని సాగితీటివేటే? కోపడ్డాడు రంగన్న. భీముడు కళ్ళు సగం తెరచి మత్తుగా చూస్తూ, అవును అదే అదే, మడిసి విలువ మాటలోనే అంటాను, తప్పేటి అని మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. చుక్కమ్మ గొంతు పెంచింది. వీరనాయుడి కూతురిగా ఎంత గొప్పగా బతికాను, చివరికి ఈడితో ఇలాంటి మాట పడాల్సి వచ్చింది. చిచి, ఇక ఈడి ముఖం చూడను, ఒక్క క్షణం కూడా ఉండను. చిత్రం చూస్తున్నట్లుగా చిత్తరువుల్లా నిలబడిపోయిన అన్నా వదినల దగ్గరకొచ్చి నిలబడి నీళ్లు నిండిన కళ్లతో ప్రశ్నార్థకంగా చూసింది చుక్కమ్మ. నోకరాజు పద అన్నట్లుగా చూసి చెల్లిని చేయి పట్టుకున్నాడు. కొండంత ధైర్యం వచ్చినట్లుగా చుక్కమ్మ కళ్ళు తుడుచుకుంది. భీముడు పడుకున్న మంచానికి ఆనుకుని కూర్చుని అయోమయంగా చూస్తున్న 5 ఏళ్ల కొడుకువైపు చూసి, చెంటిగా నీ పుస్తకాల సంచి తెచ్చుకోరా అంటూ అరిచింది. వాడు పాకలోకి పరిగెత్తికెళ్ళి క్షణంలో సంచితో ప్రత్యక్షమయ్యాడు. చంటి చేయి పట్టుకుని చుక్కమ్మ గట్టిగా కేకపెట్టింది. ఇదిగో ఇంటున్నావా, నే పోయొస్తున్నా, నువ్వొచ్చి మా అన్న కాళ్ళు చేతులు పట్టుకుని తప్పైనాదని ఒప్పుకున్నాకే మళ్ళొస్తా. నువ్వొచ్చి బతిమలాడకుండా నేను రానంటే రాను, నా మాటంటే ఏంటో నీకే తెలుస్తాదిలే, చాలెంజ్ చేస్తున్నట్లుగా చెప్పి నౌకరాజు వెనక్కి నడిచింది చుక్కమ్మ. వీరనాయుడు తనకున్న 10 సెంట్ల భూమిలో 3 సెంట్లు కూతురికిస్తానని చెప్పాడు. చుక్కమ్మ పెళ్లైన 3 ఏళ్లకి చనిపోయాడు. ఆ 10 సెంట్ల భూమిలో నోకరాజు కోళ్ల ఫారం పెట్టాడు. ఆ 3 సెంట్ల భూమి ఖరీదు 30,000, వీరు చూసుకునిస్తానని నోకరాజు చెల్లెలికి చెప్పాడు. కొన్నాళ్లు అదిగో ఇదిగో అని చెప్పాడు. ఇక ఈ మధ్య ఇచ్చే ప్రసక్తి లేదన్నట్లుగా గంగ తేల్చి చెప్పేసింది. ఉన్న 1 అన్నతో 4 పంచాయతీ పెట్టడం లాంటి గొడవలెందుకని చుక్కమ్మ భీముడు ఊరుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ భూమి గురించే భీముడితో చుక్కమ్మ గొడవపడటం, నోకరాజు చెల్లెల్ని వెంట పెట్టుకురావడం చూసిన గంగకు ఏం చెయ్యాలో తోచలేదు. అక్కడ 4 ఏమని లేక మిన్నకుండిపోయింది. 4 రోజుల్లో భీముడైనా వచ్చి వెంట పెట్టుకుపోతాడు, లేక చుక్కమ్మైనా వెళ్ళక ఏం చేస్తుందిలే అనుకుంది. కాని గంగ అనుకున్నట్లుగా జరగలేదు. నెల్లాళ్ళైనా భీముడు ఇటువైపు చూడలేదు, చుక్కమ్మ కూడా వెళ్ళి మాటెత్తలేదు. ఊళ్ళోనే వీధి చివరే అన్నగారిల్లు కాబట్టి చుక్కమ్మ అంతకు మునుపు కూడా అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చునేది. పండక్కు పబ్బానుకు పిలిచినప్పుడు మాత్రం 2 రోజులుండేది. ఆ కాసేపైనా ఖాళీగా కూర్చోకుండా వదిన చేతిలోని పని అందుకునేది. అన్నగారి పిల్లలిద్దరికీ తన దగ్గరున్న డబ్బుతో పండు ఫలము కొనిపెట్టి ముద్దు చేసేది. మరిప్పుడేమో పరిస్థితి వేరుగా ఉంది. ఇంటా బయట గంగకి ఏ పనిలోనూ సాయం వేయటం లేదు. కొడుకుని బడికి పంపించడం, వాడు వచ్చాక దగ్గర కూర్చోబెట్టుకుని చదివించడం అంతే. ఆ పైన ఇరుగు పొరుగుతో ముచ్చట్లు పెత్తనాలు. మరి కట్టుబట్టలతో వచ్చేసింది కాబట్టి గంగవే 4 చీరలు తీసిపెట్టుకుని వాడుకుంటోంది. పిల్లాడికి ఏ అవసరం వచ్చినా మామని అడగరా అని పంపించేస్తుంది. పలకా బలపాలే కాకుండా చంటిగాడి చిరుతిళ్ళు ఖర్చు తక్కువేం కాదు. కోళ్ల ఫారం మీద గీతల మీద వచ్చే ఆదాయం ఎక్కువే. అయినా గంగ చాలా పొదుపుగా ఖర్చు చేసేది. చుక్కమ్మ వచ్చాక ఇప్పుడలా కుదరటం లేదు. చుక్కమ్మ తనకేదీ కావాలని అడగదు, కాని తెలివిగా అన్ని కోరికలు తీర్చుకుంటుందని గంగ కనిపిస్తోంది. మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉంది. ఇంటి ముందుకి వచ్చిన చేపల్ని రొయ్యల్ని ఏవీ వదలటం లేదు. చుక్కమ్మ బేరం చేసేయటమే, గంగకి డబ్బులివ్వక తప్పడం లేదు. పక్కింటి వరాలు, ఖాళీగా ఉన్నావు కదా సుక్కమ్మ, శనక్కాయలు ఒలిచే పనుంది, వస్తావా అని అడిగితే గోళ్లు కిల్లుకుంటూ కూర్చోడం నాకు బాగాలేదు వరాలక్క, కానీ

ఏం చేయమంటావు చెప్పు. తోడపుట్టిందానికి కూడు పెట్టలేక కూలికి పంపాడని మా వాడు ఎగతాళి చేస్తాడు. అన్నకి చెడ్డ పేరు తేవటం ఎందుకులే అంటూ జవాబు చెప్పేసింది. ఇరుగు పొరుగు వాళ్లతో గంగ విన్నట్లుగా చుక్కమ్మ గొప్పలు చెప్పేది. నేనిక్కడ 4 రోజులుండలేక తన దగ్గరికి పారిపోయి వచ్చేస్తానని మా వోడు అనుకుంటున్నట్లున్నాడు. మా అన్న వదిలి సంగతి ఆడికి పూర్తిగా తెలవదు. మా వదిన వాళ్ళ పుట్టింటోళ్ళు దర్జాయినోళ్ళు. మెతుకుపోతే బతుకుపోయిందనుకునే రకాలు కాదు. కష్టంతో వచ్చానని నన్ను కంటికి రెప్పలా చూసుకుంటోంది. చికెను చేపలు వండి పెడుతూ గొప్పగా చూసుకుంటుందని మా ఊడు కనిపిస్తే చెప్పండి. వింటున్న గంగకి చిరెత్తుకొచ్చేది. అమ్మో, ఈ చుక్కమ్మ చిత్రాంగిలా ఉంది, ముందరకాళ్లకు బంధాలేస్తాంది అని మనసులోనే విసుక్కోవటం తప్ప ఏం చేయలేకపోతుంది. రోజులు గడిచే కొద్దీ గంగకు గుండెల మీద బరువు పెరిగిపోతున్నట్లుగా అనిపించింది. లాభాలు నష్టాలు అంటూ మనసులోనే లెక్కలు వేసుకుంది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చేసింది. చుక్కమ్మ లేని సమయం చూసి గంగ నూకరాజుతో గుసగుసలాడింది. మీ అయ్యా ఏదో మాట వరుసకన్నా మాట పట్టుకుని చుక్కమ్మకి 3 సెంట్ల భూమి ఇయ్యాల్సిన పనిలేదని అప్పుడు అన్నావు గాని ఇప్పుడు ఇవ్వక తప్పదనిపిస్తుంది. తాకట్టు లేకుండా పైసా అయినా ఇదిలించిన బట్టల కొట్టు భద్రయ్య మనకి 30,000 అప్పు పెడతానన్నాడు. ఆళ్ళది అన్నదమ్ముడు జాయింట్ వ్యాపారంగా. ఈ డప్పు భద్రయ్య ఒక్కడిదేనంట, అందుకే మనకిస్తానన్నాడు. వడ్డీకి కూడా కరాకండి లేదన్నాడు. రేపే తీసుకుని చుక్కమ్మకిచ్చి పంపించేద్దాం. చుక్కమ్మ వచ్చిన సడీ విన్న గంగ మాటలాపేసింది. ఏటోదినా అన్నతో ఆలోచన చేస్తున్నావు? చుక్కమ్మ యథాలాపంగా అడిగింది. గంగ నిట్టూర్చింది. మీ ఆలుమగలనెడదీసిన పాపం మనకెందుకు? చుక్కమ్మకి డబ్బిచ్చి పంపిద్దామని చెబుతున్నా, ఆ భూమి తాకట్టెట్టి డబ్బు తెద్దామంటున్నా. చుక్కమ్మ ముఖం వెలిగిపోయింది. ఆనందంగా నిజమా అంది. గంగ చివరి మాటల్ని విన్న చుక్కమ్మ వదిన మాట మార్చి చెప్పినందుకు మనసులోనే నవ్వుకుంది. ఎలాగైతేనేం, తనకి సర్దుబాటు చేయడమే ముఖ్యం కదా అనుకుంది. చిలకపచ్చ రంగు చీర కట్టుకుని చంటిగాడి చేయి పట్టుకుని ముఖమంతా నవ్వు పులుముకుని తానింటివైపు అడుగులు వేస్తున్న చుక్కమ్మను చూసిన సూరమ్మ పలకరించి విషయం తెలుసుకుంది. సంతోషించింది. గంగమ్మ గగనామం పెట్టే బాపదే కాని మీ అన్నతో డబ్బిప్పిస్తదని అనుకోలేదే అంది సూరమ్మ. ఏదో కాస్త ఆలస్యమైందంతేగాని ఆడపిల్ల సొమ్మ వాళ్ళెందుకెవరు అంది చుక్కమ్మ. నిజమే, ఈమాత్రం దానికి అనవసరంగా భీముడు నోరు పారేసుకున్నాడు. తప్పే, ఏటి తప్పు? 7 ఏళ్లుగా నానుస్తుంటే కష్టమే సో మాట అనరా. సూరమ్మ విస్తుపోయింది. ఏటే, ఇటంటే అటంటున్నావు, అటంటే ఇటంటున్నావు? అటు ఇటు కూడా కావాల్సిన వాళ్ళేగా. పుట్టింటోళ్ళకి కష్టం కలగకూడదు, కట్టుకున్నోడికి నష్టం రాకూడదు, అవునా అంది చుక్కమ్మ చిరునవ్వుతో. సూరమ్మ కూడా నవ్వింది. మొత్తానికి మా భీముడు బాగానే వసూలు చేసుకున్నాడు, మేం అనుకున్నంత మెత్తనోడేం కాదు అంది. చుక్కమ్మ ఏం మాట్లాడకుండా ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. 2 అడుగులు ముందుకు వేసిందల్లా వెనక్కి తిరిగి పిన్నమ్మా అంటూ సూరమ్మని పిలిచింది. ఏమిటన్నట్లుగా చూసింది సూరమ్మ. సంశయిస్తున్నట్లుగా నిలబడిన చుక్కమ్మ నరుసుకుతూ మెల్లగా చెప్పింది. నువ్వు అమ్మలాటిదానివి, నీకు నిజం చెప్పకపోవటమేమిటని చెబుతున్నా. మా ఓడు నిజంగా ధర్మరాజులాటోడే, ఆడికేం తెలవదు. అన్న ఇయ్యాల్సిన డబ్బు గురించి ఎప్పుడూ ఒక్క మాట నెరగడు. కాని మా అత్త ఊరి నుండి వచ్చినప్పుడల్లా నూకరాజు డబ్బిచ్చాడా అని అడుగుతాది, లేదని తలుపుతాడంతే. ఆడపిల్ల సొమ్ముకు ఆశపడ్డవాడెవడు బాగుపడడు. అందుకే 4 రకాల వ్యాపారాలు చేస్తున్నా గాని నూకరాజు ఎందులోనూ పైకి రావటం లేదు. సూది కోసం చూసుకుంటే దబ్బనం పోతాదని తెలుసుకోరు అంటూ శాపనార్థాలు పెడతాది. నా మనసు గిలగల్లా ఆడిపోతుంది. అందుకే చుక్కమ్మ గొంతు బొంగురిపోయింది. క్షణం ఆగి మళ్లీ చెప్పింది. తోడబుట్టినోడు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే కదా ఏ ఆడపిల్లైనా కోరుకుంటాది. మా అత్త శాపాలు తగిలి మా అన్న వ్యాపారంలో పైకి రాడేమోనని భయం పట్టుకుంది. అందుకే ఆడు తాగొచ్చిన రోజు ఏదో మాటంటే నేను కావాలనే పెడార్థం తీసి ఆడి మీద అంకెట్టి యాగే చేశాను. అన్న ఇంటి మీద కూర్చుని వసూలు చేసుకొచ్చాను. ఇదంతా నేను చేసిందే పిన్నమ్మా. పాపం ఆడికేం తెలవదు, ఆ టేపుకు రావద్దని
నేనే కబురెట్.

0: అందుకే ఆడు అక్కడికి రాలేదు. చుక్కమ్మ కళ్ళు తెరుచుకుంది. సూరమ్మ తడికళ్లతో ఇష్టపోయి చూసింది. చుక్కమ్మ, నీది నిజంగా బంగారమంటి మనసే అంది. చుక్కమ్మ నిట్టూర్చింది.
1: జాతరలో పోయిందని చెప్పిన గొలుసమ్మి ఎవరికీ చెప్పొద్దని భద్రయ్య దగ్గర మాట తీసుకుని తన డబ్బే అన్నకి అప్పుగా ఇప్పించిందనే సంగతి మాత్రం ఎవరికీ తెలవకూడదు. అన్న బాకీ తీర్చగలిగితే తన సొమ్మొస్తుంది, లేకపోయినా పర్లేదు, నగ ఒంటి మీదుంటే మెరుపొస్తాది. తన బంగారం బంధుత్వానికి మెరుగిచ్చేందుకు ఉపయోగపడింది, అది చాలు తృప్తిగా అనుకుంది మనసులోనే చుక్కమ్మ. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో చుక్కమ్మ కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. గొల్లలకొడేరులో పలు అభివృద్ధి పనులను ఆయన కలెక్టర్ సిహెచ్ నాగరాణితో కలిసి మంగళవారం ప్రారంభించారు. సంజన ఎస్టేట్స్ వద్ద 55 లక్షలతో అభివృద్ధి చేసిన ఎస్పీ కార్యాలయ మార్గాన్ని, పింక్ సిటీలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని, 60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది కాలంలో మారుమూల ప్రాంతాల్లో సైతం సీసీ రహదారులను నిర్మించామని అన్నారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికపై పట్టు సాధిస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కాళ్ల మండలం బొండాడ ఉన్నత పాఠశాలలో దేవి ఫిషరీస్ అధినేత కనుమూరి రామకృష్ణంరాజు సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులకు రాత పుస్తకాలు అందజేశారు. అనంతరం గ్రామంలో సీసీ రహదారిని ప్రారంభించారు. వాహన చోదకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆకివీడు సీఐ కాళీచరణ్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆకివీడులోని పలు కూడళ్లలో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేశారు. పలువురు చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్త ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు భీమవరంలోని ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో విభిన్న ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. జాబ్ మేళాకు 45 మంది హాజరు కాగా 25 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఏలూరు కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ భవన్లో శాశ్వత లోక్ అదాలత్, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత సేవలపై శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు మాట్లాడుతూ రవాణా, తపాలా, భీమా, టెలికం, విద్య, వైద్యం, పారిశుధ్యం, పనికి ఆహార పథకం, బాధితులకు ముద్దాయిలకు న్యాయవాదిని ఏర్పాటు చేయడం వంటి సేవలను ఉచితంగా అందిస్తామని చెప్పారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వహిస్తామని అన్నారు. 11 జూలై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ మార్గంలో నడిపించి మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని పలువురు వక్తలు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తి ప్రదర్శనలో ఆర్టీసీ అధికారి కె గిరిధర్ కుమార్, సినీ నిర్మాత టి రామసత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అల్లూరి పోరాట పటిమను, విజయగాథలను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంలో ఆచార్యుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు తెలిపారు. ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బ్యాలెన్స్ డే క్లబ్ సహకారంతో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ అప్గ్రేడేషన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. ఎన్వి రమణరావు ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ విద్యార్థుల మెంటరింగ్, మానసిక శ్రేయస్సు, సానుకూల క్యాంపస్ సంస్కృతి ప్రోత్సాహానికి ఆచార్యులను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఐఐటి హైదరాబాద్కు చెందిన ఆచార్యుడు అమృత డేబ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఫ్యాకల్టీ

అనే అంశంపై ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులపై ఆచార్యులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని, రెవెన్యూ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఆ శాఖ అధికారులతో ఆమె మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 22A PGRS రీసర్వే, రెవెన్యూ క్లినిక్లు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీఓలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, సూర్యారావు పాల్గొన్నారు. జిల్లాలో 2,20,625 మందికి 96.06 కోట్ల విలువైన సామాజిక పింఛన్లు ఈరోజు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి రోజులు గడుస్తున్నా జిల్లాలో పెద్దగా వర్షం జాడలేదు. ఈపాటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవాల్సి ఉన్నా అడపాదడపా మాత్రమే వర్షాలు పడ్డాయి. మరోపక్క వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గత ఏడాది జూన్లో సరాసరి జిల్లాలో 125.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈ ఏడాది 61.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. భవిత కేంద్రాలను ప్రత్యేక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిక్షణ జిల్లా కోఆర్డినేటర్ శ్యామ్సుందర్ అన్నారు. పెంటపాడు భవిత విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం 18 మంది విద్యార్థులకు వీల్చైర్, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా శ్యామ్సుందర్ మాట్లాడుతూ ఉచిత ఉపకరణాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పెంటపాడులో ఆటిజం సెంటర్ను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 20వ జాతీయ గణాంక దినోత్సవాన్ని భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలోనికి CPO కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. DNR కళాశాల ప్రిన్సిపాల్ జోసెఫ్ మోజెస్ గణాంకాల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో గణాంకాల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విధాన నిర్ణయాలు, సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

0: ఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: హై లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిజనర్స్, మన తెలుగు చిత్రసీమలో ఎంతో మంది అద్భుత దర్శకులు. అటువంటి దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోదగిన డైరెక్టర్ శ్రీ కేవీ రెడ్డి గారు. చలనచిత్రాల్లో వాణిజ్య విలువలు కూడా ఉంటేనే ఆర్థికంగా విజయం సాధించి నిర్మాత మరిన్ని చిత్రాలు తీస్తూ పరిశ్రమను బతికిస్తాడు అన్న సిద్ధాంతాన్ని ఆదర్శంగా ఆచరణలో చూపెట్టి ఎంతో మంది చిత్ర దర్శకులకు మార్గదర్శకుడైన ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారు. మరి ఆ రోజుల్లో చిత్రరంగంలో విద్యాధికుడు కేవీ రెడ్డి బిఎస్సి ఆనర్స్ చదివారు. మరి అంత పెద్ద చదువు చదివిన ఆయన ఉద్యోగాలకు ప్రయత్నించకపోవడానికి కారణం కళారంగం పట్లున్న మక్కువే. అప్పట్లో ఆయన ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనూ చేరుంటే చాలా మంచి ఉద్యోగం దొరుకుండేది. కానీ తెలుగు చిత్రరంగం మాత్రం ఒక బహుముఖ ప్రజ్ఞావంతుడైన దర్శకుణ్ణి కోల్పోయి ఉండేది. అందుకే కేవీ రెడ్డి పేరు చెప్పగాని ఎన్నో విజయవంతమైన చిత్రాలు భక్తపోతన, యోగివేమన, పెద్ద మనుషులు, గుణసుందరి కథ, మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. మరి చిత్రాలన్నీ ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలుగా, తెలుగు చిత్రసీమకు అపురూప అలంకారాలుగా స్థిరంగా నిలిచిపోయిన చిత్రాలు. కేవీ రెడ్డి దర్శకత్వ విలువలు తెలిసిన వారికి ఆయన గురించి ఒక చిత్రమైన సంగతి ఏంటంటే, వాహిని సంస్థ ఆయనకు మాతృ సంస్థ లాంటిది. ఆయన సంస్థలో ప్రొడక్షన్ పనులు చేసేవారు, కానీ దర్శకత్వ శాఖలో పనిచేయకపోవడం విశేషం. అయితే విద్యాధికుడు కావడం, పరిశీలన శక్తి, ఆసక్తి రెండూ ఉండటంతో ఆ శాఖలోనే ఉంటూనే దర్శకత్వం గురించి సమగ్రమైన అవగాహనకు కృషి చేశారు. అందుకు ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డితో సన్నిహిత సాంగత్యం ఆయనకెంతో సహకరించింది. ఆ కృషి ఫలితంగానే కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన అనేక సినిమాలు విజయవంతం అయ్యాయి. లిజనర్స్, మరి ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు మనం కేవీ రెడ్డి గారి దర్శకత్వం వహించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పేలేలా గానం చేసిన కలవరమాయి మదిలో నా మదిలో అనే పాటను వింటారు. మరి ఈ పాట తర్వాత కేవీ రెడ్డి గారి గురించి, ఆయన సినిమాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. లిజనర్స్, మరి చక్కని పాటను విన్నారు కదండి. మరి సినిమా మాధ్యమం ద్వారా విజ్ఞాన వినోదాలు అందించడమే కేవీ రెడ్డి దర్శకత్వం విజయంలోని రహస్యం అంటారు విమర్శకులు. ఆయన బాగా చదువుకున్నవారు కావడంతో చక్కటి ఆంగ్ల భాష పరిజ్ఞానంతో పాటు పాశ్చాత్య సాహిత్యం గురించి కూడా ఎంతో అవగాహన ఉండేది. కింగ్ లియర్ నాటకాన్ని ఆయన గుణసుందరి కథ చిత్రంగా మలిచారు. మరి ఆ చిత్రం ఆనాడు ఘన విజయం సాధించింది. ఆ చిత్ర కథనం, పాత్రలు, సంగీత సాహిత్యాల్లో మన భారతీయ సంప్రదాయమే కనిపిస్తుంది. అంటే మంచి కథా వస్తువుకు దేశకాల పరిస్థితులతో నిమిత్తం లేదని గుణసుందరి కథతో రుజువు చేసిన ప్రతిభాశాలి కేవీ రెడ్డి గారు. కేవలం వినోదమే ప్రధానం కాదు, చిత్రాల్లో వర్తమాన సమాజంలోని లోటుపాట్లను, ప్రజాప్రతినిధుల నిజస్వరూపాలను, వారి స్వభావాలను వినోదం వేళవించి చెప్పడంలో కేవీ రెడ్డికున్న సాంఘిక బాధ్యత, సమాజం పట్ల ఉన్న పరిశీలన అర్థమవుతాయి. నీతి సూత్రాలను చెబుతా వినండి అంటే ఎవ్వరూ ముందుకు రారు. అందుకే పెద్ద మనుషుల చిత్రంలో సామాన్యుల ఓట్లతో ప్రజాప్రతినిధులు అయిన వాళ్లు ఎలా ఉండకూడదు అన్నది చక్కటి కథనంతో కేవీ రెడ్డి చెప్పడం జరిగింది. పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ కథా వస్తువు నుంచి పుట్టిందే పెద్ద మనుషులు చిత్రం. మరి తెలుగులో రాజకీయ నేపథ్యంలో వచ్చిన మొదటి చిత్రంగా ఈ చిత్రానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది. జాతీయ స్థాయిలో చలనచిత్రాలకు బహుమతులు ప్రవేశపెట్టిన 1954 పెద్ద మనుషులు చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం లభించింది. మరి ఈ చిత్రంలోని నందామయ గరుడ నందామయ గీతాన్ని ప్రముఖ హాస్యనటుడు రేలంగికి ఘంటసాల గారు పాడటం ఈ చిత్రంలో మరో ప్రత్యేకత. మరి ఈ పాట ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికి ఎన్నికల వేళల్లో ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పెద్ద మనుషులు చిత్రంతోనే ప్రముఖ నాటక రచయిత డివి నరసరాజుని చిత్రరంగానికి కేవీ రెడ్డి గారు పరిచయం చేశారు. ఇక కేవీ రెడ్డి గారి చిత్రాల్లో విజయానికి కారణమైన ప్రధాన అంశాలు ఎన్ని ఉన్నా ముఖ్యంగా ఆయన కథకు ఇచ్చే కథనం గురించి చెప్పుకోవాలి. కథ చిన్నదే కావచ్చు, కానీ ప్రేక్షక జనరంజకంగా చెప్పడం కేవీ రెడ్డికున్న అసమాన ప్రతిభ, అద్భుతమైన నేర్పు. రామాయణం ప్రధానంగా ఎన్నో చిత్రాలొచ్చినా కొన్ని విజయం సాధించడానికి కారణం ఆ దర్శకుల కథనమే ప్రధానమైంది.

గాని కేవీ రెడ్డి చిత్రాలు స్క్రీన్ ప్లే ప్రధాన సూత్రంగా ఆయన దర్శకత్వం చేసిన అన్ని చిత్రాల్లోనూ పరిశీలించే దృష్టి ఉన్నవారికి కనిపిస్తుంది. కథనంలో ఏ చిన్న విషయాన్ని కేవీ రెడ్డి ఎప్పుడూ అలక్ష్యం చేయలేదు. పాత్ర స్వరూప స్వభావాలను బట్టి కథనం ఉంటుంది. భారతీయ చలన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ప్రథమ స్థానంలో నిలిచిన మాయాబజార్ చిత్రం కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన అపూర్వ సృష్టి. ఆయన బహుముఖ ప్రతిభకు దర్పణం మాయాబజార్ చిత్రం. కాలానికి నిలిచిపోయి చిత్ర సాక్ష్యం, ఎన్నో విశేషాలున్న చిత్రరాజు మాయాబజార్. ఈ చిత్రంలో కేవీ రెడ్డి కథనానికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, ఈ చిత్రంలో మొదటిసారి ఘటోత్కచుని పాత్ర తెర మీద కనిపించినప్పుడు ఆ పాత్ర ఓ కొండ మీద ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ కొండకున్న ఓ భాగం ఊడి కింద పడుతుంది. అలా ఆ రాక్షస పాత్ర ఎంతటి బలశాలు అది చూపిస్తున్న ప్రేక్షకులకు తేలిగ్గా తెలిసిపోయేట్లు చూపడం కేవీ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునక. ఈ చిత్రం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా తరగని విశేషాలున్న ప్రత్యేక చిత్రం. మరి ఈ చిత్ర కథనం ఒక పాఠ్య పుస్తకం లాంటిది అంటారు విమర్శకులు. బిజినెస్ మరిప్పుడు కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో 1961లో విడుదలైన జగదేక వీరుని కథ. ఈ చిత్రం నుండి ఘంటసాల గారు పీసుశీల పాడిన అయినదేమో అయినది ప్రియగానమిదే అనే పాటను వింటారు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: లిజినెస్, మరి చక్కని పాటనైతే విన్నాం కదండి. ఇప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎంతో ఆధునిక భావాలు, పెద్ద చదువులు చదివిన కేవి రెడ్డి గారి మొదటి చిత్రం భక్త పోతన లాంటి భక్తిరస చిత్రం కావడం విశేషం. మరి చిత్రానికి నిర్మాత మరో ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి కావడం మరో విశేషం. వాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సహజ కవి బమ్మిర పోతనగా ప్రముఖ నటుడు నాగయ్య సహజ నటన చిరస్మరణీయం. నేనంత బాగా నటించి ప్రేక్షక అభిమానం పొందటానికి దర్శకుడు కేవి రెడ్డి కారణం. చిత్ర విజయంలో ఆయనకి అగ్రతాంబూలం ఇవ్వాలి అని నాగయ్య గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కేవి రెడ్డి గారు చిత్ర దర్శకుడే కాదు, నాటి సాంఘిక రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. దేశంలోని వర్తమాన స్థితిగతుల గురించి చెప్పినప్పుడు ఆ భావనలు తమని తాము చూసుకుంటారన్న సత్యం తెలిసిన నిర్దేశకుడు. సార్వకాలీన సత్యశీలతకు నిదర్శనం. అలా కేవి రెడ్డి దర్శకుడే కాదు, దార్శనికుడు కూడా. అందుకే తెలుగులో భక్తిరస చిత్రాలతో భక్త పోతన్ను క్లాసిక్ గా ఇప్పటికీ చెప్పుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం నిస్సందేహంగా కేవి రెడ్డి గారి ప్రతిభ. అందరికీ తెలిసిన ఒక కవి జీవితాన్ని తెరకెక్కించడం అంటే నాటి చారిత్రక రాజకీయ సాంఘిక పరిస్థితుల గురించి సాహిత్య పరిణామాల గురించి సాధికారికంగా తెలిస్తేనే సాధ్యపడుతుంది. విద్యాధికుడు, కళల పట్ల అనురక్తి ఉన్నవాడు కావడంతో దర్శకుడిగా కేవి రెడ్డి భక్తపోతన చిత్రం, తర్వాత యోగ వేమన చిత్రాన్ని కూడా విజయవంతమైన చిత్రంగా తీర్చిదిద్దాడు. కామిగానిదే మోక్షగామిగాడు అన్న వేమన జీవితంలోని నాటకీయతను అశ్లీలత లేకుండా అత్యంత సహజంగా చూపిన విధానం భవిష్యత్తులో వేమన ఒక ప్రజా కవిగా నగ్న సత్యాలను తెలియజేసే ఆదర్శవాదిగా సంఘ సంస్కర్తగా మొదటి నుంచి ఆ పాత్రను దర్శకుడిగా కేవిరెట్టి రూపొందించిన తీరు పరిశీలిస్తే నాటి వేమన అలానే ఉండేవారా అనిపిస్తుంది. ఓగలాలసుడైన వేమనలో పరివర్తన వచ్చే దృశ్యాలను కేవిరెడ్డి చిత్రీకరించిన తీరు ఒక సామాన్యుడికి సైతం ఆ సన్నివేశంలోని ప్రాధాన్యతను తెలియచేసేటట్లుగా ఉంటుంది. గజిబిజిగా చిత్రకథ చెప్పడం కేవిరెడ్డికి తెలియని విషయం. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం తప్పు అనే స్వభావం ఆయనది. అందుకే ఆయన చిత్రాలు సంభాషణలు అందరికీ అర్థమై ఆనందించేటట్లు ఉంటాయి. మాటల్లాగానే చిత్రాల్లోని పాటలు పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. అందువల్లనే ఆయన చిత్రాల్లోని ఎన్నో పాటలు నేటికీ జనం డొనల్లో నానుతున్నాయి. పాటల విజయం చిత్ర విజయానికి సగం తోడ్పాటవుతుంది. ఆర్భాటాల జోలికి పోకుండా సాధారణంగా చిత్రీకరించినా అవి అసాధారణంగా ఉండటం ఆయన ప్రత్యేకత. కాబట్టి ఆ పాటలు దృశ్యపరంగానూ శ్రవ్యపరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బిజినెస్, మరి కేవి రెడ్డి గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని తెలుసుకోబోయే ముందు ఆయన డైరెక్షన్ లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం, ఈ చిత్రం నుండి ఘంటసాల గారు పీసీసీలు గారు పడిన అన్ని మంచి శకునములే అనే పాటను వింటారు.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234454.
2: లిజనర్స్, మరి చక్కని పాటను విన్నాం కదండి. మరి కేవీ రెడ్డి గారి గురించి విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం. ఇక దర్శకుడిగా కేవీ రెడ్డి స్క్రిప్ట్ గురించి తెలుసుకోవాల్సిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. రచయిత రాసిన సంభాషణలను, పాటలను 1-2 సార్లు పరిశీలించి తనకు తృప్తి కలిగిన తర్వాత వాటిని ఏ పరిస్థితుల్లోనూ అక్షరం మార్చేవాడు కాదు. ఈ సందర్భంలోనే స్క్రిప్ట్ గురించి మరో విశేషం చెప్పుకోవాలి. ఒక్కో దృశ్యం ఎంత నిడివి ఉండాలో కూడా ఆయన నిర్ధారించుకునేవాడు. దీనివలన ఫిలిం అనవసర ఖర్చు ఉండేది కాదు. నిర్మాత అన్ని విధాల క్షేమంగా లాభాల బాటలు ఉంటేనే మరిన్ని చిత్రాలు రావడం, పరిశ్రమ పచ్చగా ఉండటం జరుగుతుంది అని విశ్వసించే ఆచరణవాది కేవీ రెడ్డి. అగ్ర కథానాయకుల డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూడటం అందరికీ తెలిసిందే. కానీ ఓ దర్శకుడి డేట్స్ కోసం ఆ కాలంలో ఎదురు చూసిన నిర్మాత, అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత శ్రీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. ఆయన దర్శకుడు కేవీ రెడ్డి డేట్స్ కోసం ఇంచుమించు 2 ఏళ్ల పాటు ఎదురు చూడటం జరిగింది. ఇది ఆశ్చర్యంగా అనిపించినా నిజం. మరి ఆ సంస్థ ప్రారంభ చిత్రం కేవీ రెడ్డి దర్శకత్వంలోనే నిర్మించాలని నిర్మాత ఆలోచన. అయితే కేవీ రెడ్డి వేరే చిత్రంతో బిజీగా ఉన్నా మధుసూదన్ రావు వేరే దర్శకుడు గురించి ఆలోచించలేదు. ఎందుకంటే కేవీ రెడ్డి దర్శకత్వ ప్రతిభ మీద ఆయనకున్న నమ్మకం అటువంటిది. ఆ సంస్థ నిర్మించే తొలి చిత్రంలోని కథానాయకుడు అక్కినేని కూడా అదే మొదటిసారి కేవీ రెడ్డి దర్శకత్వంలో నటించడం. కథల అన్వేషణలో కేవీ రెడ్డి కొన్ని కథలు చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కథలు నచ్చలేదు. చివరికి ఒక కథ అందరికీ నచ్చింది. నిర్మాత తృప్తి మేరకు కేవీ రెడ్డి అద్భుత దర్శకత్వ ప్రతిభతో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆ తొలి చిత్రమే దొంగరాముడు. అది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసింది. డబ్బు అనేది మనిషి జీవితంలో ఎన్ని ఆటుపోట్లను తీసుకొస్తుందో, పేదరికంతో బాధపడే కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులను రగిలిస్తుందో దొంగరాముడు చిత్రంలో మనసుకు హత్తుకునే విధంగా కేవీ రెడ్డి కథా కథనాలు ఆ చిత్రం గొప్ప విజయం సాధించడానికి కారణమయ్యాయి. అదేవిధంగా అన్న చెల్లెళ్ల అనుబంధానికి కూడా అందమైన నిర్వచనంలా ఈ చిత్రం తెర మీద వెలిగింది. సాంఘిక చిత్రాల్లో మంచి కథతో పాటు ఆ కథలో నైతిక సూత్రాలను కూడా కలగలిపి తెర మీద అందమైన దృశ్య కావ్యంగా రూపొందించడం ఒక అద్భుతమైన కళా ప్రక్రియ. ఈ కళా రహస్యం తెలిసిన దర్శకుడు కేవీ రెడ్డి. అందుకైనా నిర్మాతగా దర్శకత్వం చేసిన పెళ్లినాటి ప్రమాణాలు

చిత్రం ఒక గొప్ప ఉదాహరణ. ఈ చిత్రానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. మన అన్నపూర్ణ సంస్థ ప్రారంభ చిత్రానికి కేవి రెడ్డి చెప్పిన కథల్లో ఈ చిత్ర కథ కూడా ఒకటి. మరి అప్పట్లో ఈ కథ నిర్మాతకు నచ్చలేదు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత కేవి రెడ్డితో అదే కథతో కథానాయకుడు అక్కినేనితో చిత్రం నిర్మించడం జరిగింది. ఆ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించడం విశేషం. పెళ్లి పవిత్రతను ఇతివృత్తంగా పెళ్లిలో చదివే మంత్రాలు కన్నా మనసులు నిర్మలంగా ఉండాలని, ఆడామగ విచక్షణ లేకుండా శీల సౌభాగ్యం ఉండాలని, చలించే మనసును అదుపులో పెట్టుకున్నప్పటి ఆ పెళ్లికి పరిపూర్ణత, జీవితానికి సార్థకత అని చెప్పే చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు. ఈ చిత్రంలో వివాహ వేడుకను ఒక ఆదర్శవంతంగా, ఆ కాలానికి ఒక అభ్యుదయ భావంగా చెప్పుకున్నారు. పెళ్లి మండపంలో వధూవరులతో ప్రమాణాలు చేయించడం ఈ చిత్రంలో ఒక ప్రత్యేకత. ఒక చందమామ కథ, పాతాళ భైరవి చిత్రకథ. అటువంటిదే ఎంతో విజయం సాధించిన చిత్రం జగదేక వీరుని కథ. ఈ చిత్రాల కథలను సర్వాంగ సుందరంగా, కళా విలసితమైన చిత్రాలుగా కేవీ రెడ్డి మలచిన తీరు అనితర సాధ్యం. దర్శకుడిగా కేవీ రెడ్డి సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో తన విద్యను, విజ్ఞానాన్ని వినూత్నంగా ప్రదర్శించి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మార్గదర్శకుడయ్యారు. తెలుగు చిత్రాలకు దర్శకత్వ పరంగా ఒక వరవడి ఆరోగ్యవంతమైన మార్గాన్ని నిర్దేశించిన దర్శకుడు కేవీ రెడ్డి. రాయలసీమలోని తాడిపత్రికి చెందిన కదిరి వెంకటరెడ్డి చిత్రరంగంలో ఆదర్శ దర్శకుడు కేవీ రెడ్డిగా తెలుగు చిత్రసీమకు ఉత్తమాభిరుచి గల చిత్రాలను అందించిన కీర్తిశేషుడు. మరి ఈ కార్యక్రమంలో చివరిగా భాగ్య చక్రం చిత్రం నుండి ఘంటసాల గారు, పీసుశీలి గారు గానం చేసిన నీవు లేక నిమిషమైనా నిలవచాలని పాటను వింటారు. మరి పింగళి గారి గీతానికి పెండ్యాల గారు స్వరాలందించారు. మరి ఈ పాట మీకోసం, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిజనర్స్, మరింతవరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఈరోజు శ్రీ కేవీ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారు దర్శకత్వం వహించిన చిత్రాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4
1: Dr. Sanjeev Homeo Care Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care Dr. Satya Sanjeev Chikam MD Homeo Infertility, piles, fissure, kidney lo rallu, streelalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆగ్రేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆగ్రేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్,

గిసుకు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది ఫెట్నా వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెంతకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
3: జ్యోతి సురేఖ వెన్నం 19 ఏళ్ల వయసులో ఆర్చరీ టీమ్ ఇండివిజువల్ విభాగాల్లో జాతీయ అంతర్జాతీయ పథకాలను కైవసం చేసుకుని రికార్డుల పంట పండిస్తుంది. జ్యోతి విల్లు సంధిస్తే టార్గెట్ ను ఛేదించాల్సిందే. మరి ఈ యువతేజం గురించి మరిన్ని విషయాలు ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం.
4: చూడగానే పల్లెటూరి పిల్లలా అమాయకంగా కనిపించే జ్యోతి విల్లు పట్టిందంటే మాత్రం వీర నారిలా మారిపోతుంది. 7వ తరగతిలో ఉండగా 12 ఏళ్ల వయసులో మొదటిసారి విల్లంబులు ధరించింది. తొలి రోజుల్లో రామారావు అనే రైల్వే ఉద్యోగి దగ్గర నారి సంధించడంలో శిక్షణ పొందింది. ఆ తర్వాత చాలా కాలం ఏకలవ్యుడిగా సొంతంగా సాధన చేసింది. ఇన్ని ఆటలు ఉండగా ఆర్చరీ ఎందుకు ఎంచుకున్నావని ఎవరైనా అడిగితే, ఒక జట్టుగా ఇండివిజువల్ గా ప్రతిభ కనబర్చడానికి వీలున్న క్రీడ ఇది, అందుకే విల్లు ఎక్కువ పెట్టాను అని సమాధానం చెబుతుంది జ్యోతి. మరి ఒక్క దెబ్బలో లక్ష్యాన్ని ఛేదించాలంటే ఏకాగ్రత చాలా ఉండాలి, అందుకే ఏకాగ్రత కోసం ప్రతిరోజు మెడిటేషన్ చేస్తుంటానని చెబుతుందామే. మరి అంతేకాదు, ఇందులో రాణించాలంటే హ్యాండ్ పవర్ బాగుండాలి. నారీ

చేటప్పుడు అది చాలా అవసరం. ఇక ఫిట్నెస్ ఏ క్రీడకైనా తప్పనిసరి. సాధనతోనే గురి సాధ్యమవుతుంది. విజయవాడలో ఉన్నప్పుడు చదువుకుంటూనే రోజుకు 2.5 గంటల పాటు సాధన చేస్తూ ఉంటాను. నేషనల్ క్యాంప్లకు వెళ్ళినప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఉంటుంది. నా ఆసక్తి మేరకే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. 2019లో జరిగిన సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మెడల్ కొట్టాలన్నదే నా లక్ష్యం అని ఆమె అప్పుడు చెప్పుకొచ్చారు. మరి జ్యోతి పథకాల వేట 2007లో మొదలైంది. 2011లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. మరి గత జూలైలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించింది కూడా. మరి ఈ గౌరవం దక్కించుకున్న తొలి తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖనే. మరి అయితే 5 ఏళ్లలో 30 దాకా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్న ఆమె 13 పథకాలకు పైగా సాధించింది. మరి ఒలింపిక్ గ్రౌండ్ లో 150కి 150 స్కోర్ చేసింది కూడా. మరి కాంపౌండ్ డివిజన్ లో కూడా అంతర్జాతీయంగా ఎక్కువ స్కోరు సాధించి 5వ స్థానంలో ఉంది. మరి గౌహతి షిల్లాంగ్ లలో జరగనున్న సౌత్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొనేందుకు గాను ఆమె హర్యానాలో శిక్షణ పొందిందట. మరి ఇంత ప్రతిభ ఉండి కూడా దేశానికి ఎన్నో పథకాలు సాధించి తెచ్చిన తన కూతురికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని తండ్రి సురేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి జ్యోతి అమ్ముల పొదిలో అస్త్రాలే కాదు ఎన్నో పథకాలు అవార్డులు వచ్చి చేరాయి. మరి 2015లో బ్యాంకాక్ లో ఆసియా కప్ స్టేజ్ 2 పోటీలో ఇండివిజువల్ గోల్డ్ మెడల్, మిక్స్ టీమ్ సిల్వర్ మెడల్, టీమ్ సిల్వర్ మెడల్ సాధించింది. మరి 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్ గేమ్స్ లో మహిళల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. మరి అదే ఏడాది బ్యాంకాక్ లో జరిగిన తొలి ఆసియన్ ఆర్చరీ గ్రాండ్ పిక్స్ పోటీలో మిక్స్ టీమ్ గోల్డ్ మెడల్, టీమ్ గోల్డ్ మెడల్ సాధించింది. మరి ఈమె ఎప్పుడూ విల్లంబులతో బిజీగా ఉండే జ్యోతి కాస్త సమయం దొరికితే పుస్తకాలు చదవటం, పాటలు వినడం చేస్తూ ఉంటుందటండి. మరి ఇతర క్రీడల్లో బ్యాడ్మింటన్ అంటే తనకెంతో ఇష్టమట. మరి ఈ ఆర్చరీ కిరణం జ్యోతి సురేఖ ముందు ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిత. మలేసినాస్ ఇప్పటి వరకు జ్యోతి సురేఖ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళా మలిసినెస్. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు డైటింగ్ అని తినడం మానేస్తూ ఉంటారు. మరి అసలు డైటింగ్తో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో కొన్ని మౌలికమైన మార్పులు చేసుకోవాలటండి. మరి చెడు ఆహారపు అలవాట్లకైతే స్వస్తి చెప్పాలి. మరి ఆ విషయాలేంటో ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తినాలి. ప్రాసెస్ చేయని పదార్థాల్లో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. మరి ఇంట్లో వండుకోవటం వల్ల కూరగాయల దగ్గర నుంచి అన్ని తాజాగా ఉంటాయి. అలాగే ఇంటి వంటల్లో ఉప్పు, కారం, పోషక విలువలు సమంగా ఉంటాయి. మరి అదే విధంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి వీటిని ఎక్కువగా తినటం వల్ల కండరాలు పటిష్టంగా తయారవడమే కాకుండా శరీరానికి కావలసినంత ఎనర్జీ వస్తుంది. మరి కూరగాయలు, పండ్లు బాగా తీసుకోవాలి. రోజుకు 2-3 సార్లు పండ్లు తినాలి. మరి డైట్ తో పాటు ఒక గ్లాసుడు వెజిటేబుల్ జ్యూస్ ను కూడా తీసుకోవాలి. మరి దీని వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి అలాగే రకరకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉండే పండ్లు తింటే శరీరం బలంగా ఉంటుంది. మరి లిసనర్స్, ఇప్పటి వరకు డైటింగ్ తో పని లేకుండా ఇలాంటి టిప్స్ పాటిస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ మరి లిసనర్స్, ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి కోల్హాపురి గుడ్డు కూర. మరి వింటుంటేనే కొత్తగా ఉంది కదండి. మరి అసలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే, గుడ్లు 5, అల్లం వెల్లుల్లి 1.5 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2, లవంగాలు 8, మిరియాలు 12, టొమాటో 1, ఎండుమిర్చి 4, పసుపు 1/2 టీ స్పూను, గసగసాలు 1 టీ స్పూను, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. మరి ఈ కోల్హాపురి గుడ్డు కూర తయారు చేసే విధానానికి వస్తే, గుడ్లు ఉడికించి పెంకు తీసి ఉంచుకోవాలి. ఆ తర్వాత బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మిరియాలు లవంగాలు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లి ముక్కలు వేసుకోవాలి. మరి అప్పుడు పసుపు గసగసాలు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. మరి ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడికించుకోవాలి. మరి అది కూడా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మరి అప్పుడు బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన గుడ్లను వేసి వేయించి తీసుకోవాలి. మరి అందులోనే రుబ్బిన మసాలా మిశ్రమం వేసి సుమారు 1 కప్పు నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించిన గుడ్డలు కూడా వేసి సిమ్లో కాసేపు ఉడికించి దించేసుకోవాలి. అంతేనండి కోల్హాపురి గుడ్డు కూర రెడీ అయిపోయినట్లే. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ కొత్త రకమైన డిష్ ని ట్రై చేసి చూసేయండి. మళ్ళీ స్నాక్స్ ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది ఫేక్ జ్ఞాన వికాస వినోదాల సంగమం. అంతవరకు సెలవు, మీ అఫ్రీన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234545.

0: FM 90.4. పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్ళు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్ళు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగులు మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని రంగు

0: ని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: బుడతలు, ఎలుకలు, అడవి పందికొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్ళీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్ళీ వెళ్ళి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. 1 కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కలపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే

0: అయితే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

0: ఉన్నాయి గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ డిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్ శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం
1: క్లబ్ హౌస్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్
2: జిమ్ క్రికెట్ నెట్ జాగింగ్ ట్రాక్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా గెస్ట్ రూమ్స్
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్
1: ఫోన్ 7996079666

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి ఇవాళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ అజయ్ వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటే లంచ్ తెచ్చుంటూ రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి వాళ్ళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో మనం ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అని అనేసాను కదండి. మరి ఇవాళ మనం ఒక ఫ్రూట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రూటా? ఏంటబ్బా ఫ్రూట్ అని అనుకుంటున్నారా? అదే అండి, ఎండాకాలం రాగానే మనందరి ఫేవరెట్ మామిడి పండు అనుకున్నారు. అస్సలు కాదండి, ఇవాళ మనం పుచ్చకాయ గురించి, దాని వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నేచర్ మనకిచ్చిన చాలా అద్భుతాల్లో ఈ వాటర్ మెలాన్ కూడా ఒకటే.

పుచ్చకాయను కేవలం దప్పికను తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా కూడా వాడుకోవచ్చు. సో మరి పుచ్చకాయకు ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాన్సర్ నివారణ కోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది, కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే బీటా కెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ రూపంలో వాడినప్పుడు ఇలాంటి ప్రయోజనం కనిపించలేదంట. అంతేకాకుండా గుండెపోటు రిస్క్ ను పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ వల్ల, విటమిన్ B6 వల్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు దాదాపు 50% వరకు తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. జన్మతః ప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసిపాపాయల్లో గ్రహణం, మొర్రి వంటి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ కి జన్మతః ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది. పుచ్చకాయలో అధిక మొత్తాల్లో పొటాషియం ఉంటుంది, కాబట్టి ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీన్ని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. విరోచనాలు, గ్యాస్ట్రో, బంక విరోచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలతో చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పుచ్చకాయలను ముక్కలుగా కోసి తినవచ్చు, లేదా రసం తీసి గ్లూకోజ్ పొడి, తేనె, నిమ్మరసం వీటిలలో ఏదో ఒక దాంతో కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా కొంచెం రిలీఫ్ కలుగుతుంది. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పటిదాకా మనం పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పుచ్చకాయ మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ కలిగిస్తుందో తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్ని మాత్రమే ఇవ్వవండోయ్, మన చర్మానికి మంచి తాజాదనాన్ని కూడా అందిస్తాయి. చర్మంపై మచ్చలు, సన్నని ముడతలు కనిపిస్తుంటే పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రోజు రాత్రులు ముఖానికి రాసుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ కడిగేసుకుంటే సమస్య తగ్గి మన ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. చిన్న పుచ్చకాయ ముక్కని మొహానికి రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం వేసి ఫ్రిడ్జ్ లో ఉంచి రాసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఎండల్లో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి కూడా చేరుతుంటాయి. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఇది ఒక మంచి టోనర్ లా పనిచేసి మన ఫేస్ మీద ఉండే మురికిని తొలగిస్తుంది. మరి లిజనర్స్, ఇప్పటిదాకైతే పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాలు, పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడిక మనం పుచ్చకాయకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. పుచ్చకాయలో శక్తి తక్కువగా ఉంటుంది, శక్తితో పాటు ప్రోటీన్, ఫ్యాట్స్, సోడియం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, అంటే ముఖ్యంగా విటమిన్ ఏ, ఫోలెట్, విటమిన్ సిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పీచు పదార్థాలు గానీ, పిండి పదార్థాలు గానీ తక్కువగా తీసుకోవాల్సిన

అవసరం ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో పుచ్చకాయ మనిషికి పూర్వకాలం నుంచే తెలుసు. ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతం నుంచి పుచ్చకాయ ప్రపంచ దేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తుంటారు. కాగా 5000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయను పండిస్తుంది. పుచ్చకాయ

సిట్రులస్ లానటస్ అని అంటారు. కుకుర్బిటేసి వంశానికి చెందిందే ఈ వాటర్ మెలోన్. గుమ్మడికాయ, దోసకాయ మొదలైన పండ్లను పోలి ఈ పుచ్చకాయ ఉంటుంది. సాధారణంగా పుచ్చకాయను యథాతథంగా ముక్కలు కోసి వాడుతుంటారు, కానీ కొంతమంది ఐస్ క్రీమ్ తీసే స్కూప్స్తో గుండ్రని బంతల రూపంలో గుజ్జును తీసి ఆకర్షణీయంగా సర్వ్ చేస్తుంటారు. పచ్చి పుచ్చకాయను ఎండాకాలం స్క్వాష్ తయారీకి వాడుతుంటారు కొంతమంది. పుచ్చకాయ గింజలను రోస్ట్ చేసి తింటారు కొంతమంది. అదే వీటికి ఉప్పు చేర్చి పిండి చేసుకొని కానీ రొట్టెల మాదిరిగా తయారు చేసుకొని కానీ ఇంకొంతమంది తింటున్నారు. అంతేకాకుండా పుచ్చకాయ బయట ఉండే తొక్క భాగాన్ని పడేయకుండా దాన్ని పచ్చడి చేసుకొని తినే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఈ పుచ్చకాయ లోపలుండి గుజ్జుని, విత్తనాలను, బయట ఉండే తొక్కను ఇలా దేన్ని కూడా వదిలిపెట్టకుండా మనం మన ఫుడ్లో తీసుకోవచ్చు. లిజనర్స్ విన్నారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమై ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. నేను మీ ఆజే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి వింటున్నానండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
0: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital, mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: హాయ్, హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయం గురించి అయితే తెలుసుకుందాం. ఎన్నేళ్ళు ఐస్ క్యూబ్ని తెల్లగా సాదాగా చూస్తాం, ఒక రుచి పచ్చి లేకుండా చప్పగా తింటాం. వాటికి 2 పండ్లు, 4 పూలు, 6 ఆకులు కలిపి చూడండి.

కళ్ళకు ఆనందాన్నే కాదు ఒంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాయి. సాఫ్ట్ డ్రింక్లు జ్యూసుల నుంచి దాహాన్ని తెచ్చే మంచి నీళ్ళ దాకా చాలా వాటిల్లో మనం ఐస్ క్యూబ్స్ని వాడతాం. కోల్డ్ కాఫీలో చల్లనీటి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే సౌందర్య పోషణలోను ఈ మంచు కడ్లను వినియోగిస్తున్నారు. అయితే సాధారణానికి భిన్నంగా ఇటీవల తినదగ్గ పూలు, రంగురంగుల పండ్లు, కొత్తిమీర, పుదీనా లాంటి ఆరోగ్యాన్నిచ్చే ఆకులు ఈ ఐస్ క్యూబ్స్లో కలిపి వాడుతున్నారు. నిమ్మకాయ రసం, ఫ్లైవర్డ్ వాటర్, జ్యూసుల లాంటి వాటిలో వేసి అతిథులకిచ్చేందుకు ఈ రకం ఐస్ ముక్కులు బాగుంటాయి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి సాంగ్ అయితే మీకోసం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. గత కొన్నేళ్లుగా ఆహార అలంకరణకు ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అందంగా దొరుకుతుంటే ఇంకేముంది. అందుకే ఈ తరహా రకరకాల ప్రయోగాలు బజార్లో ఆర్కిడిక్స్, నష్టాషియమ్స్, ఫ్రాన్సిస్, స్నాప్ డ్రాగన్స్ లాంటి కొన్ని రకరకాల ఎడిబుల్ ఫ్లేవర్స్, అంటే తినదగ్గ పూలు దొరుకుతాయి. అవే కాక సాధారణంగా మనకు తెలిసిన గులాబీలు, మందారాలు, చామంతి, లావెండర్ పూలను వీటి తయారీలో వాడవచ్చు. పానీయాల్లో ఈ రకం ఐస్ గడ్డలను వాడినప్పుడు వాటి సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు, చామంతి లావెండర్ లాంటి పూల ఔషధ గుణాలు ఒత్తిడిని దూరం చేసేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. అయితే ఈ పూలను ఉపయోగించేటప్పుడు వాటిలో రసాయన ఎరువులు లేకుండా పెంచినవే ఎంచుకోవాలి. తులసి నుంచి కరివేపాకు దాకా మనం ఎన్నో రకాల పచ్చటి ఆకుల్ని మన ఇంట్లో వాడతాం. కొన్నిసార్లు అవి మిగిలిపోతూ ఉంటాయి. అలా నాలుగు ఆకులు మిగిలిన వాటిని వృధా చేయకుండా చక్కగా ఇలా మంచు ముక్కల్లో కలిపి వాడుకోవచ్చు. ఇక ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు ఇలా ఎన్నో రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే పండ్లను మనం రోజువారి ఆహారంలో వాడుతూనే ఉంటాం. వాటిల్లో బెర్రీలు, ద్రాక్ష లాంటి చిన్న పళ్ళని, దానిమ్మ గింజల్ని ఈ రకం ఐస్ క్యూబ్స్ తయారీకి ఎంచుకోవచ్చు. అలా కాక కమల, బత్తాయి, అరటి, యాపిల్ లాంటి పండ్లను వీటిలో వాడాలనుకుంటే చిన్న ముక్కలుగా కత్తిరించి వాడుకోవచ్చు. కరివేపాకు రెబ్బలు వేసిన ఒక ఐస్ క్యూబ్ని, నిమ్మ మొక్క వేసిన మరో ఐస్ క్యూబ్ని కలిపి ఏ మజ్జిగలోనో నిమ్మకాయ నీళ్ళలోను వేసి వాడితే అందానికి అందం, రుచికి రుచి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి.

వాడాలంటే ముందు మనకు అలాంటి ఐస్ క్యూబ్ని తయారు చేయడం రావాలి. ఈ రకం ఐస్ క్యూబ్ ముక్కలను తయారు చేయాలంటే ఓ పద్ధతి ఉంది. వీటి తయారీకి డిస్టిల్ వాటర్ని వేడి చేసి చల్లార్చి వాడాలి. అప్పుడే ఆ నీళ్లు గడ్డకటిన లోపల ఉన్న పదార్థాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక పువ్వులు ఆకులతో చేసేటప్పుడు మొదట ఐస్ క్యూబ్ తయారు చేసే ట్రే గుంటలో పావు వంతు వరకు నీళ్లు పోసి వాటిని అందులో వేయాలి. పువ్వును బోర్లించి పెడితే ఐస్ క్యూబ్ మధ్యలో అందంగా మరుతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో గడ్డకట్టనివ్వాలి. తర్వాత బయటకు తీసి మిగిలిన ఖాళీలో సగం వరకు మూడోసారి నిండే వరకు నీళ్లు పోసి గడ్డకట్టేలా చేయాలి. అప్పుడే పువ్వులు, ఆకులు, పండ్లు ఐస్ క్యూబ్ మధ్యలో అందంగా కనిపిస్తాయి. మరి ఇప్పటివరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి ఇతర ప్రసారమై అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

FM 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ ఆర్జే జిన్సీని, మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. సో మన టాపిక్ తెలుసుకునే ముందు, మన కాలర్స్తో మాట్లాడేసే ముందు లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వైద్యో నారాయణో హరి అని అంటాం కదండి, నిజంగా వైద్యుణ్ణి దేవుడితో పోలుస్తాం. అలానే ప్రాణం మీలో తెలిసిన చేతులు, బాధను భరించే హృదయం, ఆశను నింపే చిరునవ్వు, ఇదే ఒక వైద్యుడు నిజమైన పరిచయం. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం కాబట్టి మన టాపిక్ కూడా వైద్యుని గురించే వచ్చేస్తుందండి. మీకు మీ జీవితంలో ఏదో ఒక డాక్టర్ ఏదో ఒక విషయంలో ఇంపాక్ట్ చేసే ఉంటారు, కాబట్టి ఆ యొక్క డాక్టర్ గురించి ఈరోజు మనం మాట్లాడేసుకుందాం. అలానే చిన్నపిల్లలు కూడా చిన్నప్పుడు నువ్వేమవుతావు అంటే నేను డాక్టర్ అవుతానని చెప్పేవాళ్ళు. ఎందుకండి? అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ బట్టి, లేకపోతే వాళ్ళు ధరించిన వస్త్రం బట్టి, లేదా ఏ విషయానికైనా అలా ఇంపాక్ట్ అవుతారు కదా. అలానే మీ విషయంలో ఏ డాక్టర్ ఎలా ఇంపాక్ట్ చేశారు అనేది మాట్లాడేసుకుందాం. సో మన ఫస్ట్ కాల్ లైన్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేము ప్రకాశం జిల్లా కనిగి నుంచి మాట్లాడుతున్నాం.
4: మీ పేరు?
5: సందీప్.
4: సందీప్ గారు ఎలా ఉన్నారు? టాపిక్
5: విన్నారా?
4: అవునండి, వైద్యో నారాయణ హరి అంటాం కదా. సో ఈరోజు డాక్టర్స్ డే కాబట్టి మీ లైఫ్ లో ఒక స్పెసిఫిక్ డాక్టర్ నా లైఫ్ లో ఇంపాక్ట్ ఏదో ఒక సిచ్యుయేషన్ లో చేంజ్ చేశారు అని ఉంటది కదా. సో అలాంటి డాక్టర్ ఏమన్నా ఉన్నారు, లేదా అలాంటి సిచ్యుయేషన్ ఏమన్నా ఉందా?
5: ఏం లేదండి.

0: అంటే చిన్నప్పుడు గానీ ఇప్పుడు గానీ యూజువల్ గా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా,
1: జనరల్ డాక్టర్ అని.
0: ఏంటండి?
1: జనరల్ డాక్టర్ ని కలిసాము, అక్కడ వాళ్ళు చెప్తారు అన్నమాట మామూలుగా దాని ట్రీట్మెంట్ తీసుకున్నాం.
0: ఓకే, అంటే నేను ఎలా అంటున్నానంటే ఒకవేళ ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఒక 10 డేస్కి మెడికేషన్ ఇస్తారు, 10 డేస్కి మెడిసిన్స్ ఇస్తారు, తర్వాత మళ్ళీ వచ్చి కలవమంటారు. యూజువల్గా మన స్వభావం ఏంటి అంటే 10 డేస్ తగ్గిపోతుంది కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఆ విషయం గురించి మీరేమంటారు, 10 డేస్ తర్వాత నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం బెస్టా లేదా అని?
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి.
0: అవునండి,
1: డైలీ చెకప్స్ గానీ మామూలుగా వాళ్ళను చేయించుకోవడం మేలది.
0: అది సో ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శంకర్ దాదా MBBS నుంచి.
0: ఏం పాట అండి?
1: శంకర్ దాదా MBBS టైటిల్ సాంగ్.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: Yes! Ha! Ha! Hey Shankar Tata, MBBS! Ha!

0: शंकर दादा MBBS का जय वाला।
1: शंकर दादा MBBS।
2: ఒక మంచి మాస్ సాంగ్ అయితే వినేశాం కదండి, మనం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో
3: మేడం గారు,
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: పిల్లన్నా మేడం, నా పేరు తనప గ్రామం అనంతపూర్ జిల్లా మేడం గారు.
2: ఏంటండి?
3: అనంతపూర్ జిల్లా.
2: మీ పేరు?
3: పుల్లన్న మేడం గారు.
2: పుల్లన్న గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం గారు. గుర్తు ఏ సరి వినపడలేదు మేడం గారు?
2: ఇందాక కొంచెం వినపడలేదండి, ఇప్పుడు వినపడుతుంది.
3: ఓకే మేడం గారు. డాక్టర్ గురించి మంచి టాపిక్ వచ్చినారు మేడం గారు.
2: థ్యాంక్ యూ అండి.
3: మంచి అనురాగమైన టాపిక్ అది, కానీ దాని తోడు మనం అంత డాక్టర్ పైన భాగం పెట్టుకోకుండా కొంచెం దేవుడు దైవము భక్తి భావన పెద్ద చిన్న ఇలాంటివి కూడా అన్ని కూడుకొని ఉండాలా?
2: అవునండి.
3: ఓన్లీ డాక్టర్నే మనం అనుకునేది కాదు, డాక్టర్ కంటే నిండా దేవుడు కదా.
2: అవును.
3: దేవుని దగ్గర పోతూ మనం ఇంట్లో ఉంటేనే మనం బతికి బయలుదేరుతాం. అప్పుడు దేవుడు డాక్టర్కి సపోర్ట్, డాక్టర్ మనకి సపోర్ట్.
2: అవునండి, నిజమే.
3: ఇది మధురమైన సమస్యను మనం కనుక్కోవాలా ఎప్పుడే కానీ. ఈ భావనలు ఉండాలి జీవితంలో, ఆస్తి అంతస్తులు కాదు.
2: అవునండి.
3: ఆరోగ్యం రావాలంటే ఇది కూడితేనే మనకి బెనిఫిట్ మన ఆరోగ్యానికి.
2: అవును.
3: ఎంత కోట్లుకున్నా ఏం చేస్తావు, బాగలేనప్పుడు అవి రావు కదా ఎదురు. వస్తాయి మేడం గారు.
2: ఏంటండి?
3: ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం క్షీణించేటప్పుడు ఏ దేవుడు రాదు కదా.
2: అవును, నిజమే.
3: దానికి తోడు మనం న్యాయం పద్ధతి పెద్ద చిన్న భావన దేవుడు అనేది ఉంటే ఇవన్నీ కాపాడుతానయ్య మనల్ని.
2: అవును. ఏంటండి
3: ఇంకే విషయాలు మేడం గారు?
2: అదేనండి, నేను మీ జీవితంలో ఏదైనా డాక్టర్ ఏదైనా విషయంలో మీకు బాగా గుర్తు చేసే విషయం ఏదైనా ఉందా, లేదా మీ హాస్పిటల్ ఏదైనా మీకు మరపురాని సంఘటన కానీ ఏదైనా ఉందా మీకు?
3: అవును మేడం గారు, చిన్న నా చిన్న వయసులో నేను చనిపోతానే బయట పెట్టినారంట మేడం గారు. మా నాన్న మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తుంటాను, ఒక దేవుడు కళలో వచ్చి ఆయన సాయుడు లోపల పిలుచుకొని తీసుకొని పోండి అన్నారంట.
2: ఓకే.
3: అప్పటికి దేవునికి డాక్టర్కి దగ్గర బంధుత్వం ఎంత బాగుందో చూడండి మేడం గారు.
2: అవునండి.
3: అప్పటికి దైవబలం ఉంటేనే కదా మనం ఇప్పుడు 63 ఏళ్ళ వయసులో మీ దగ్గర ఈ పాయింట్ మేము మాట్లాడుతున్నాం చూడు, ఎంత ఆనందం ఉందో.
2: నిజమండి. అవును.
3: అంతా డాక్టర్ పైన ఉండకూడదు మనం.
2: అవును,
3: మనం కూడా దేవుని భక్తిలో ఉండాలా.
2: ఉండాలి, నిజమే.
3: సరే మేడం గారు, కాంచన గంగ చిత్రంలో ఓ ప్రియతమా నా హృదయమా అనే పాట వినిపించండి మేడం గారు.
2: సినిమా పేరేంటండి?
3: కాంచన గంగ.
2: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాడే.
3: ఓ ప్రియతమ నా హృదయమా.
2: ఓకేనండి,
3: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
2: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, మీరు అడిగిన పాడైతే వస్తుంది. ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే నండి, ఒక మంచి మెలోడస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: హలో,
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఐదున్నర నుంచి పుల్పాటి సత్యవాణి మేడం.
0: వాణి గారు ఎలా ఉన్నారు?
1: పుల్పాటి సత్యమ్మ.
0: సత్యమ్మ గారు ఎలా ఉన్నారు?
1: మంచిన్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
1: వినలే మేడం, ఇప్పుడే చేసినాను.
0: అయితే వైద్య నారాయణ హరి అంటాం కదండి, ఈరోజు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం అన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఏ ఒక్క డాక్టర్ అయినా సరే, మీ జీవితాన్ని మార్చిన సందర్భం కానీ, హాస్పిటల్లో ఏదైనా

0: సందర్భం జరిగి అది మీకు బాగా గుర్తుండిపోయిన విషయం కానీ ఏమైనా ఉందా?
1: అంటే హాస్పిటల్ అంటే హెల్త్ ప్రారంభంగా అయితే మస్తు చూపించుకున్నాం మేడం. అయితే ఇక్కడ ఇక్కడ మేము మహబూబ్ నగర్ కదా మేడం, మస్తు చూపించుకున్నా, ఎక్కడ పోయినా ఏం తక్కువ కాలేదు నాకు. ఇట్లా ఏదో ఆరోగ్యంకి ఇలవాటమని వెళ్ళింది. అయితే హైదరాబాద్ లో నిమ్స్ లో చూపించుకున్నా మంచిగా అయింది మేడం, మందులు వేసుకుంటుంటా పని చేసుకుంటుంటా ఇప్పుడైతే మంచిగా ఉంది మేడం. నాకు అది ఒక హాస్పిటల్ అనేది మంచిగా పుట్టిన తల్లిలాగా అన్నట్టు మంచిగా అయింది మేడం. అట్లా మూడు నెలలకోసారి వెళ్తుంటాం, మందులు తెచ్చుకుంటాం, మంచిగా ఉంది మేడం ఆరోగ్యం అయితే ఇప్పుడు.
0: అయితే ఇప్పుడు డాక్టర్స్ కొంతమంది 10 రోజులకో లేకపోతే ఒక 4 రోజులకో మందులు ఇస్తారు కదండి, ఇచ్చి మళ్ళీ రమ్మంటారు కదా. కొంతమంది ఏంటి అంటే తగ్గిపోయిందిలే అని చెప్పి ఆ మందులు వేసుకోవడం మానేసి లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
1: అయితే అలాంటివి అట్లా పోయిడు, అట్లనే పైసలు పోయినాయి, మస్తు నెల నెలకు మందులు రాసిండ్రు, అమ్మ మస్తు పోయినాం మేడం. అట్లా అయ్యి అనేది మస్తు లక్షల దాకా ఖర్చు అయినాయి మామూలుగా. ఇంకా డాక్టర్ ఏం చెప్తాడు, వినవలసింది వస్తుంది, ఎందుకంటే ఆపది అనేది అట్లా ఉండింటది కదా.
0: అవునండి,
1: అట్లా విన్నాము, విని విని పైసలు అనేది మస్తు ఖర్చు పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 3 నెలలకు ఒకసారి రమ్మంటుండ్రు మేడం. అయితే మంచిగా అనిపించింది కాబట్టి వాళ్ళు చెప్పినట్లు వినగలుగుతున్నాము, పోయేస్తున్నాము. 3 నెలలు అన్నక్కడ 4 నెలలు కూడా పోతున్నాం మేడం. మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం మంచిది మేడం. ఉన్న మాట చెప్పాలి కదా, ఇది హాస్పిటల్ డాక్టర్లు అంటే మనకు ఒక దేవుళ్ళలాగానే కదా.
0: అవునండి,
1: అట్లాని ఉన్న వాస్తవం చెప్తున్నా మేడం.
0: అదే మీరు చెప్పినట్టు నిజంగా ఒకవేళ మందులు అయిపోయినా సరే ఒకసారి వెళ్ళి చూయించుకుని మొత్తం తగ్గిందో లేదో అని కనుక్కురావడం నిజంగా మంచి పని అన్నమాట.
1: అట్లా అట్లా మళ్ళా వెళ్తానే ఉంటాం 3-4 నెలలకు ఒకసారి.
0: అంటే మీకు నొప్పి తగ్గిపోయినా లేదా ఏమైనా ఇబ్బంది తగ్గిపోయినా సరే ఒకసారి
1: తగ్గిపోయినా సరే వెళ్తాం మేడం, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పిండ్రు ఏ డాక్టర్ అయినా.
0: అవునండి, అంటే ఆ ఒక్క విషయానికి కాదండి, ఇప్పుడు చిన్నగా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా మనం ఏంటంటే 3 రోజులు మందులు వేసుకుని మానేస్తాం కదా.
1: లే మళ్ళీ వెళ్ళేస్తాం మేడం మేము.
0: అదేనండి, అలా వెళ్ళాలి అని చెప్తున్నాను. మీరు నిజంగా చాలా మంచి పద్ధతిలో ఉన్నారన్నమాట.
1: వెళ్ళేస్తాం ఎందుకు, ఎందుకంటే మనం పోయేస్తే ఇంకా మనకు ఆ యథార్థంగా అయితే మనం పని చేసుకోగలుగుతాం కదా మేడం.
0: అవునండి, సరే. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అసంబిరౌడిలా మేడం పాట.
0: ఏం పాట అండి?
1: ఇంద్రధనస్సు విలిచిందని ఉంటుంది మేడం.
0: ఓకేనండి.
1: మీ పేరు మేడం?
0: నా పేరు జిన్సీ అండి.
1: ఓకే మేడం.
0: ఓకేనండి,
1: అయితే మా ఆయన కోసం వినిపిస్తున్నాం మేడం ఈ పాట.
0: ఓకేనండి.
1: పులిపాటి వెంకటేష్, సరేనా మేడం?
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి, మీరు అడిగిన పాట దర్శనం మీరు అందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినే సమకుందాం. మన నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
1: ఎవరు అండి,
0: మీ పేరు?
1: శ్రీనండి.
0: శ్రీను గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: నేను కూడా బాగున్నానండి. నా టాపిక్ విన్నారా?
1: లేదండి.
0: ఈ వైద్య నారాయణ హరి అంటాం కదండి, అలా ఈరోజు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం అన్నమాట.
1: సరే.
0: సో అలాగ మీ జీవితంలో ఏ డాక్టర్ అయినా ఒక చిన్న విషయంలో మీకు బాగా ఇంపాక్ట్ చేశారా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో జరిగిన విషయం మీరు మర్చిపోకుండా అలా గుర్తుంచుకున్న సందర్భం ఏమన్నా ఉందా డాక్టర్స్? సరే, అయితే ఇప్పుడు డాక్టర్స్ కొంతమంది 10 డేస్కి లేదా ఒక 15 రోజులకి మందులు ఇస్తారు కదా, కొంతమంది ఏంటి అంటే తగ్గిపోయింది అని చెప్పి మధ్యలో ఆపేయడమో లేదా మందులు ఆగిపోయాక డాక్టర్ మళ్ళీ రమ్మంటే రారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే వెళ్ళాలనా వద్దనా, వెళ్తే మంచిదా కాదా? ఓకేనండి. మరి సో అలాగా మీకు మీ జీవితంలో డాక్టర్ చేసిన ఏదన్నా చిన్న విషయం మీకు గుర్తుందా? ఏమీ లేదా? ఓకే. సో అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏంటండి మళ్ళీ చెప్పరా?
1: నరసింహంలో.
0: ఓకే, రజనీకాంత్. ఓకేనండి.

0: గంజి కారంలో తిరిగినోడు మట్టిలోనే, గింజ నీళ్లు తాగినోడు మట్టిలో.
1: ఓకేనండి, తప్పకుండా.
0: థ్యాంక్ యూ.
1: మీరు అడిగిన పట్టి వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: பஞ்சாபி பெண் நரசிம்மா.
1: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బండార్ శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏసుపేట మండలం చంద్రదుర్పాడు మేడం.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
2: విన్నా మేడం.
1: చెప్పేయండి.
2: ఏం చెప్పి, అట్టాడు ఎప్పుడు దొరకలేదు మేడం నాకు. ఖైదీ సినిమాలో నుంచి రా గురు అనే సాంగ్ వినిపించండి మేడం.
1: ఖైదీ మూవీ నుంచా? ఖైదీ సినిమా నుంచా?
2: ఖైదీ రుద్రయ్య.
1: ఖైదీ రుద్రయ్య, ఓకే.
2: మా మిత్రుడు బండార్ త్రిమూర్తులు గుప్తా గారికి, పాలెం పోలా గారికి, మా బామర్ది సోమనాథం జనార్దన్ గారికి, కర్నూలు బ్రహ్మే గారికి మేడం.
1: తప్పకుండా అండి. మరి డాక్టర్ డే సందర్భంగా మీరేం మాట్లాడరా?
2: డాక్టర్లు అంటే మాకు చదువుకోలేదు మేడం, మాకు అంత దూరం అలర్జీ లేదు మేడం.
1: సరేనండి.
2: అందుకోసం
1: ఒకసారి మీ పాట చెప్పరా? ఏం పాట అడిగారు?
2: రా గురు అనే పాట ఉంటుంది చూడు మేడం.
1: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం
1: ఫోన్ 0881622354 చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
3: ఓకేనండి ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ మనం నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు మాట్లాడేద్దాం హలో
4: హలో నమస్కారం మేడం
3: నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
4: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దామోదర్ వెంకటాచారి మాట్లాడుతున్నాను
3: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు
4: చాలా చాలా బాగున్నాం మేడం
3: టాపిక్ విన్నారా
4: ఇల్లు మేడం మేము సిటీలో తిరుగుతున్నాం బైక్ మీద కడ కూర్చొని చేస్తున్నా ఏంది మేడం చెప్పండి
3: వైద్యం నారాయణ హరి అంటాం కదండి సో ఈరోజు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం అన్నమాట
4: మేడం మానవుడు అయినప్పుడు ఏదైనా ఒకటి వస్తూనే ఉంటది వైద్యుని సంప్రదించాలి బాగా చేసుకోవాలి ఏదైనా అర్జెంటు పని ఉన్నా వైద్యుడు మన ఆరోగ్యాన్ని కాపాడుతాడు కాబట్టి వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ నాకు సంఘర్షణలో బొట్టు కారిపోతా ఉంది అనే పాట వినిపించండి
3: ఓకేనండి అలానే ఇప్పుడు వైద్యులు మనకి ఒక 10 రోజులకో 15 రోజులకో మందులు ఇస్తారు కదా ఆ మందులు కొంతమంది తగ్గిపోయిందని వాడడం మానేసు లేకపోతే కొంతమంది మందులు అయిపోయాక మళ్ళీ డాక్టర్ అదే వైద్యుడు రమ్మంటే రాకుండా ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు వెళ్ళాలనే వద్దనా
4: వెళ్ళాలి మేడం మన అవసరానికి వెళ్ళాలి కదా ఆపది కదా
3: అవునండి
4: మరి ఆపదికి వెళ్ళకుంటే మరి ఆయన రానప్పుడు ఏం చేస్తాం వెళ్ళాలి మన కాదు
3: అవునండి
4: మరి పోకుంటే మనకు వైద్యం తక్కువ కాదు మనం చెప్పలేము కదా అందుకనే డాక్టర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది

0: మంచిదే.
1: అవునండి,
0: అందువల్ల లేకుండా మరి ఇబ్బంది కదా మేడం.
1: అవును నిజమే.
0: అందుకని మాకు ఆ పాట వినిపించండి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన పాటైతే వస్తుంది. మీరు ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కొండారెడ్డి మేడం.
1: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాం మేడం.
1: మరి టాపిక్ విన్నారా?
0: విన్నాను మేడం, డయాగ్నోసిస్ గురించి అడిగారు.
1: అవునండి.
0: మరి దేవుడు కనిపించలేదు కానీ మాకైతే డాక్టర్స్ దేవుళ్ళు అనుకుంటా మేడం. దానికి చెప్తాను మేడం ఒక విషయం ఏంటంటే, మా కొడుకు 3 ఇయర్స్ లో ఒక వ్యాధి వచ్చింది మేడం. చెన్నై కంచి కామకోటి హాస్పిటల్ అని అక్కడ పోయాను మేడం.
1: ఏంటండి?
0: 50 కంచి కామకోటి హాస్పిటల్ అని చెన్నైలో ఉంది మేడం.
1: ఓకే.
0: అక్కడ పోయాను మేడం. 1 లక్షలో ఈ వ్యాధి వస్తుందని చెప్పాడు మేడం డాక్టర్. అయితే నాకు అప్పుడు బాధ అనిపించింది అనుకో, ఆ డాక్టర్ చాలా సహాయం చేశారు మేడం. 15 సంవత్సరాలు ఆయన చూశారు మేడం. మళ్ళీ మా బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఆయన చాలా బాధపడ్డాడు మేడం. అందుకే డాక్టర్స్ ఎప్పుడు దేవుళ్ళే మేడం.
1: సరే, అయితే ఇప్పుడు
0: చెప్పండి,
1: డాక్టర్స్ కొంతమంది మెడికేషన్ ఇస్తారు కదండి, ఒక 10 డేస్ కో 15 డేస్ కో, తర్వాత మళ్ళీ రమ్మంటారు కదా?
0: అవునవును.
1: సో కొంతమంది ఏంటంటే నొప్పి తగ్గిపోయిందా లేదా లైక్ ఆ ప్రాబ్లం తీరిపోయిందని మెడికేషన్ మధ్యలోనే ఆపేసి, లేదా మెడికేషన్ అయిపోయింది కదా అని వెళ్ళారు కదా
0: మేడం? సేమ్ నాకు అది జరిగింది మేడం. మా కొడుకు 15 ఇయర్స్ తర్వాత టాబ్లెట్స్ తినలే, అలాగే మరణించాడు మేడం. అందుకే ఎప్పుడైనా సరే డాక్టర్ చెప్పినట్టు మనం తినాలనేది నా ఉద్దేశం మేడం.
1: అలా అండి, ఒకవేళ 10 డేస్ అది మెడికేషన్ అయిపోయా కూడా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా?
0: వెళ్ళాలి మేడం.
1: అదేనండి, అంటే చాలా మంది వెళ్ళకుండా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం
0: ఎప్పుడు డాక్టర్ ఏ ఒక టాబ్లెట్ తిన్నా కూడా డాక్టర్ చెప్తే తినాలి మేడం. మెడికల్ సర్వే తినకూడదు మేడం. నా జీవితంలో ఎంతో చూశాను మేడం నేను, అందుకని నేను డాక్టర్ అంటే నాకు దేవుడు అంటాను మేడం.
1: ఓకేనండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ప్రేమికుడిలో హలో డాక్టర్ అని పాట ఉంది మేడం, అది కావాలి మేడం.
1: ఓకేనండి, తప్పకుండా థ్యాంక్ యూ. మీరు పాట అయితే వస్తుంది, మీరు అందించండి.

0: ఓకేనండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో, నమస్తే అమ్మా. నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురి మాట్లాడుతున్నా. చిట్టు తల్లి
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా, వైద్య దినోత్సవం కదా.
0: అవునండి,
1: దేవుడి తర్వాత దేవుడు అండి వైద్యం, వైద్యుడు డాక్టర్ గారు అంటే. దేవుడు జన్మనిస్తే డాక్టర్ గారు పునర్జన్మ ఇస్తారండి.
0: అవునండి,
1: దేవుడిచ్చిన దేవుడు మనకు ప్రసాదించిన జన్మలో మనకి ఏ విధ మన ప్రమేయం ఉన్నా లేకున్నా ఏవైనా సమస్యలు వచ్చాయనుకోండి, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వాటిని పాలద్రోలి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి మనకు పునర్జన్మ ప్రసాదించేవారు ఎవరంటే డాక్టర్ గారండి, వైద్యుడండి. అందుకే వైద్యులను వైద్యం నారాయణ హరి అంటారండి.
0: అవునండి,
1: అందువల్ల మన కాలసులోనే కాదు, లెదరస్లోనే కాదు, మన రేడియో విష్ణు ప్రసారాల పరిధి మొత్తం అసంఖ్యాకంగా కంఠాంతరాల్లో వినిపిస్తారు కాబట్టి ఎక్కడ ఏ వైద్యులు ఉన్నా సరే వారందరికీ హృదయపూర్వకంగా వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తాను చిట్టు తల్లి.
0: థ్యాంక్ యూ అండి
1: అమ్మా. అదే విధంగా ఈవేళ దర్శకులు ఏ కోదండరామరెడ్డి గారు పుట్టినరోజు అండి.
0: ఓకే,
1: తర్వాత మన ప్రసార సమాచార కేంద్ర సమాచార ప్రసార శాఖకు మంత్రిగా చేశారు, ఉపరాష్ట్రపతిగా చేశారు ముప్పలనేని ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు పుట్టినరోజు అండి. వారికి కూడా పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మన ఆకాశవాణి శ్రోత ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు వాస్తవ్యులు కత్తగి గారు, వారి శ్రీమతి సంజయ్ గారు పుట్టినరోజు అండి. ఆ అమ్మాయి కూడా పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు చిట్టు తల్లి.
0: తప్పకుండా అండి,
1: ఈ సందర్భంగా ఒక పాట అడుగుతాను, మీరు అవకాశం ఉంటే వెయ్యండి. లేకపోతే మన చదువుల తల్లికి అన్న శ్లోగన్ అయిపోయిన తర్వాత వెయ్యండి, పర్వాలేదు పాట. ఈ పాట ఏంటంటే దాంపత్యం చిత్రంలో ఏఎన్ఆర్ జయసుధ రచించిన సినిమా అండి. దాంపత్యం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతేంద్ర వేటూరి సంగీత చక్రవర్తి. డాక్టర్ గారండి ఇదేమికే సమ్ము అనే పాట ఉంటుందమ్మా, ఉన్నదా?
0: చూసి వేస్తామండి.
1: ఒకవేళ ఆ పాట లేకపోతే మాత్రం అరుణ కిరణం చిత్రంలో జానకి బృందం పాడిన పాట, గీతరచన వేటూరి సంగీతం చక్రవర్తి. ధన్వంతరి వారతులం ధరణి మీద దేవతలం, ఆ పాట వేయండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట.
1: జాతర పేరు చెప్పమంటారా టైం చేయాలంటారా చెప్పి తల్లి?
0: ఓకేనండి, అంటే టైం లేదు, రేపు మాట్లాడేసుకుందాం.
1: ఓకే బంగారు, ఉంటాడమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. సో అయితే ఈరోజు మన మస్తు టైంపాస్ టైం అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు ప్రసారమయ్యే మస్తు టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జ్ ఏజెన్సీ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 170 3BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: హై లిసనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎంతో కాలంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. అరవింద సమేత వీరరాఘవ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమం కలయికలో రూపుదిద్దుకోనున్న కొత్త సినిమా నిర్మాణ సన్నాహాలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. శివుడి కుమారుడు, పార్వతీదేవికి గర్వకారణం, దేవసేనాని, మరోసారి త్రివిక్రమ్తో అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు నిర్మాత నాగవంశీ కూడా ట్వీట్ చేశారు. ఉత్తరాన పుట్టాడు, మధ్యభూమిలో రూపుదిద్దుకున్నాడు, దక్షిణాన పూజలందుకున్నాడు, విశ్వానికి చెందిన ఒక గాథ అని ఆయన ఆ ట్వీట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటిస్తున్నారు. శివపార్వతుల తనయుడు కార్తికేయుడి గురించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ స్పృశించని కథాంశాన్ని త్రివిక్రమ్ ఎన్నుకోవడంతో అందరిలో ఆసక్తి మొదలైంది. ఎన్టీఆర్ను కార్తికేయుడుగా ఆయన ఎలా చూపిస్తారు అనే చర్చ మొదలైంది. ఈ చిత్రాన్ని హారికాండ్ హాస్నీ క్రియేషన్స్ పతాకంపై, ఎస్ రాధాకృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్తో ఈ చిత్రం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ తెలిపారు. అనిరుద్ధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0818162345 4.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కథానాయకుడు రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా నటిస్తున్న చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాట ఇరుముడి కట్టును విడుదల చేశారు మేకర్స్. కట్టు కట్టు ఇరుముడి కట్టు, ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు అంటూ ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి రచించిన ఈ గీతం స్వామిమాల ధరించి శబరిమల యాత్రకు సిద్ధమయ్యే భక్తుడి భావాలను కృత్యంగా ఆవిష్కరించింది. భక్తి పారవస్యంతో సింగర్ అనంత్ ఈ పాటను ఆలపించారు. జీవి ప్రకాష్ కుమార్ మనసును తాకి సంగీతం అందించారు. ఇందులో అయ్యప్ప స్వామి బాల ధరించిన భక్తుడి లుక్ లో ఒదిగిపోయారు రవితేజ. ఆయన లుక్స్, హావభావాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయి కుమార్, ప్రియా భవానీ శంకర్, అజయ్ ఘోష్, రమేష్, ఇందిరా, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎక్కువగా మాస్ అంశాలు నిండిన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన రవితేజ ఈసారి తన పంథా మార్చి డివోషనల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో అందరూ కూడా ఇరుముడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లిజనెస్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
2: స్వామి శరణమయ్యప్ప పల్లి.

0: ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. విశాల్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన తొలి సినిమా బకుటం. దివంగత నిర్మాత ఆర్బి చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలోని 99వ చిత్రం ఇది. ఈ చిత్రంలో అంజలి, దుషారా, విజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు. బకుటం సినిమా

హలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని నచ్చాకే వచ్చారా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇక నచ్చాకే వచ్చారా, వెచ్చంగా హత్తుకో, గుండెల్లో పెట్టుకో, నా చెయ్యి పట్టుకో అంటూ నచ్చారే పాడసాగుతుంది. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ పాటను ప్రభా పాడారు. ఇక విషయాలు మాట్లాడుతూ, శివ సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యా. మొగటం చిత్రంతో నా ఆకాంక్ష నెరవేరింది. ఆర్బి చౌదరి గారిని మిస్ అవుతున్నా. ఆ నిర్మాణ సంస్థ నుంచి దర్శకుడిగా నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యం గారు నాపై పెట్టుకున్న నమ్మకంతోనే మొగటం సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగా. పందెంకోడి మూవీని ఆయనే పట్టుపట్టి తెలుగులో రిలీజ్ చేశారు. మొగటం చిత్రంతో ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు అని పేర్కొన్నారు. మరి చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేశా అన్నారు అంజలి. వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్నకి, ఆర్బి చౌదరి గారికి ఎంతో స్పెషల్. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ సినిమాలు నిర్మిస్తాం అన్నారు జితన్ రమేష్. లిజినెస్ మరిన్ని ఫిల్మ్ తెలుసుకోబోయే కార్యక్రమాన్ని. సామాజిక అంశాన్ని హృదయంగా ఆవిష్కరించిన చిత్రం జై భీమ్. తమిళ హీరో సూర్య అందరూ హీరోగా నటించిన ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. బలమైన భావోద్వేగాలు, ఆలోచింపచేసే కథనాలతో ఆయన సమకాలీన దర్శకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు సూర్య జ్ఞానవేల్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలు వరుస హిట్స్ తో ఓ ప్రత్యేక స్థానం పొందిన హోంబలి ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ వీరిద్దరి కలయికలు మరో భారీ చిత్రాన్ని సోమవారం చెన్నైలో ప్రారంభించారు. కాయిదు లోహర్ కథనాయికగా నటించే ఈ చిత్రం కోసం మరో పవర్ఫుల్ కథ సిద్ధం చేశారు. ఈ సినిమా వివరాలు ప్రకటిస్తూ, అభిరుచి అంకితభావం కలిగిన వ్యక్తులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసినప్పుడే గొప్ప సినిమాలు పుడతాయని మేమెప్పుడూ నమ్ముతాం. సూర్య జ్ఞానవేల్తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకి అర్థవంతమైన కథ చెబుతున్నందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు విజయ్. మరి చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కదీర్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్. Listeners, but any film is telescoping with the because of a beautiful song.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: నాగబంధంలో నేను పోషించిన పార్వతి పాత్ర నా కెరీర్ లోని ప్రత్యేకం మరిప్పటి వరకు ఇలాంటి బలమైన రోల్ చేయలేదు అని హీరోయిన్ నటా నటేష్ అన్నారు. నన్ను దోచు కుందువటే, ఇష్మార్ట్ శంకర్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా నాగబంధంలో నటించారు. విరాట్ కన్నా హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించారు. డిక్ స్టూడియోస్ పై కిషోర్ అన్నపరెడ్డి, నిస్తా నాగరెడ్డి నిర్మించారు. జులై 3న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు నట నటేష్. ఇందులో తన కుటుంబం కోసం ఎంతటి సవాళ్లైనా ధీటుగా ఎదుర్కొనే అమ్మాయిగా కనిపిస్తా. నేను తీసుకునే నిర్ణయాలు కథపై ప్రభావం చూపిస్తాయి. ఇందులో నమోరే అనే పాటకు డాన్స్ చేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఆ పాటలోని నృత్యాలు, ఆర్ట్ డైరెక్షన్, సంగీతం, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. దర్శకుడు అభిషేక్ నామా విజన్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక ఆయన టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. విరాట్ కన్నా చాలా అంకితభావం ఉన్న నటుడు. కిషోర్, నిస్తా లాంటి గొప్ప నిర్మాతలతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది. ప్రతి చిన్న విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకునేవారు. నాగబంధం ఖచ్చితంగా ప్రేక్షకులకి ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, ఘన విజయం సాధిస్తుంది అని చెప్పారు. లిజనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. హాయ్ లిజినెస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిజినెస్, మీ విద్యార్హతలు బాగున్నాయి. ఇంటర్వ్యూలో మీరిచ్చిన సమాధానాలు మీ నైపుణ్యాలను ప్రతిబింబిస్తున్నాయి. త్వరలోనే మా హెచ్ఆర్ విభాగం మిమ్మల్ని సంప్రదిస్తుంది. రిక్రూటర్ నుంచి ఈ సానుకూల మాటలు వినగానే ఉద్యోగం వచ్చేసినట్లేనని సంబరపడిపోతాం. కానీ వారాలు నెలలు గడుస్తున్నా ఆఫర్ లెటర్ మాత్రం అందుకోలేం. ఇప్పుడు చాలా మంది విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఏ సంస్థ అయినా ఓ నిశ్శబ్ద స్క్రీనింగ్ నిర్వహిస్తుంటుంది. కాకపోతే ఆ తనిఖీ పద్ధతులే కాలంతో పాటు మారిపోతూ ఉంటాయి. గతంలోనైతే అభ్యర్థి ప్రవర్తన, పని విధానం, నిబద్ధత తెలుసుకోవడానికి కంపెనీలు వారి ఇంటికో చదివిన విశ్వవిద్యాలయానికో సిబ్బందిని పంపించి వాకప్ చేయించేవి. కానీ ఇప్పుడంతా మారింది. అభ్యర్థి క్యాంపస్ దాటి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు కంపెనీల నిఘానేత్రాలు వారి డిజిటల్ ఫుట్ ప్రింట్ ను జల్లెడబెట్టేస్తున్నాయి. మరి ఏమిటి ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే? ఇంటర్నెట్ ప్రపంచం అంటే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన క్షణం నుంచి మన ప్రతి కదలిక డిజిటల్ ఫుట్ ప్రింటే. లింక్డ్ఇన్, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర వేదికల్లో మనం చేసే పోస్టులు, షేరింగ్లు, కొట్టే లైక్లు, పెట్టే కామెంట్లు అవన్నీ కలిపి ఆన్లైన్లో మనకు వర్చువల్ క్యారెక్టర్ను క్రియేట్ చేస్తాయన్నమాట. మరి గతంలో రెజ్యూమేలో రాసిన విషయాలే అభ్యర్థి సామర్థ్యానికి కొలమానంగా ఉండేవి. కానీ నేటి AI యుగంలో నిమిషాల్లో రీడిజైన్ చేసుకునే వీలున్న రెజ్యూమలపైనే ఆధారపడకుండా అభ్యర్థి నిజమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు సంస్థలే ప్రైవేట్ డిటెక్టివ్ అవతారం ఎత్తుతున్నాయి. మరి సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరి ఇందులోనూ రెండు రకాలుగా అభ్యర్థి గుణగణాలను అంచనా వేస్తున్నాయి. ఒకటేమో వాల్పైన పబ్లిక్గా కనిపించేవి, అంటే పోస్ట్లు, లైక్లు, రీషేర్లు, కామెంట్లు. రెండోదేమో కుకీస్, IP అడ్రస్, బ్రౌజింగ్ హిస్టరీ లాంటివన్నమాట. అభ్యర్థి డిలీట్ చేసిన బ్రౌజింగ్ హిస్టరీతో పాటు IP అడ్రస్ల ద్వారా ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు వంటి విషయాలను రిక్రూటర్లు పరిశీలిస్తున్నారు. దాదాపు 70% సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని ఇటీవలే ఓ సర్వే వెల్లడించింది. మరి ఉద్యోగం అయితే వచ్చింది, ఇక మనకి ఏ డోకా లేదు అనుకునే రోజులు కావివి. వర్క్ ప్లేస్లోనూ మన డిజిటల్ ఫుట్ ప్రింట్ చాలా ప్రభావం చూపుతోంది. ఆఫీసులో బాగానే ఉంటున్నాం కదా, ఇంటర్నెట్లో మన ఇష్టమున్నట్లు ఉంటామంటే కుదరదు. సోషల్ మీడియా ఎథిక్ను పాటించాల్సింది. పని ప్రదేశాలకు సంబంధించి ఈ పొరపాట్లకు తావివద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ట్రోలింగ్. ఏదైనా సినిమాను లేదా రాజకీయ అంశానికి సంబంధించిందో లేదా రాజకీయ అంశానికి సంబంధించో ఆవేశపడిపోయి కొందరు వాదనలకు దిగుతుంటారు. నేను నడిపేది ఫేక్ అకౌంట్ కదా, నన్నెవరు గుర్తుపడతారు అనే ధీమాతో ఇష్టమచ్చిన కామెంట్లు పెడుతుంటారు. కానీ రిక్రూటర్లు లేదా సంస్థల యాజమాన్యాలు వాడే సాఫ్ట్వేర్లు మీ ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడి లేదా IP అడ్రస్ ఆధారంగా మీ జాతకం మొత్తాన్ని వెలికి తీయగలవు. ఇక అలానే కొత్త ఉద్యోగం కావడంతో కొందరు ఉత్సాహంగా ఆఫీస్ ల్యాప్టాప్ స్క్రీన్, ఐడి కార్డులు, క్లయింట్ల పేర్లు కనిపించేలా సెల్ఫీలు దిగుతుంటారు. న్యూ బిగినింగ్స్ అంటూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. కంపెనీల రూల్స్ ప్రకారం ఇది డేటా బ్రీచ్ కిందకొస్తుంది. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉద్యోగమే కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక తర్వాత ఆఫీసులో మీకు పని నేర్పించే క్రమంలో సీనియర్లు లేదా బాస్ కొంచెం గట్టిగా మాట్లాడచ్చు. దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా మా ఆఫీస్లో అంటూ నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ఉంటారు. ఆఫీస్ మేనేజ్మెంట్ పైన, సహోద్యోగుల పైన ఆన్లైన్లో పబ్లిక్గా తప్పుగా మాట్లాడితే అది మీ ప్రొఫెషనలిజం లోపాన్ని ఎత్తి చూపుతుంది. పని రాకపోయినా పర్లేదు, తర్వాత నేర్చుకోవచ్చు. కానీ ఈ వర్క్ ప్లేస్ వెంటింగ్ మాత్రం చాలా ప్రమాదకరం. ఇక కంపెనీ పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా అది

మీ వ్యక్తిగతం మాత్రమే. మీ నైపుణ్యాలకు అలవాట్లకు తగిన సంస్థను చూసుకోవాలి తప్ప ప్రస్తుత కంపెనీ గురించి చెడుగా మాట్లాడితే రేపు మీరు కావాలనుకునే దగ్గర అలాగే చేరని గ్యారంటీ ఏముంటుంది? ఆ హామీ లేనప్పుడు చేరాలనుకునే సంస్థ యాజమాన్యం ఉద్యోగం ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తుందని గుర్తుంచుకోవాలి. ఇక రెజ్యూమే అనేది మీరు ఆఫీస్ వేళల్లో ఏం చేయగలరు చెప్తుంది, కానీ మీ సోషల్ మీడియా ప్రొఫైల్ మాత్రం మిగిలిన సమయాల్లో మీరు ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉంటారో తెలియజేస్తుంది. డిగ్రీ సర్టిఫికేట్ అనేది మనల్ని ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్లేది మాత్రమే, కానీ ఆ ఉద్యోగం మీ చేతికి రావాలంటే మీ డిజిటల్ ప్రవర్తన కూడా క్లీన్గా ఉండాలి. కొత్తగా కెరియర్ ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ప్రపంచాన్ని కేవలం కాలక్షేప వేదికగానే కాకుండా కెరియర్ ఎదుగుదలకు ఉపయోగపడే లాంచ్ ప్యాడ్గా తీర్చిదిద్దుకోవాలి. డిజిటల్ ఫుట్ ప్రింట్ మన ప్రగతికి చేదోడుగా నిలవాలి, కానీ నష్టం వాటిల్లేలా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. రిక్రూటర్లు చూస్తారను, సంస్థలు గమనిస్తాయనో కాకుండా స్వతహాగానే సంస్కారవంతంగా వ్యవహరిస్తే అవకాశాలు చేజారిపోకుండా ఉండటంతో పాటు మంచి స్నేహాలు, గొప్ప వ్యక్తుల పరిచయాలు సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో వివాహానికి డిజిటల్ బిహేవియర్ ఒక ప్రామాణికం కావచ్చు. అందువల్ల ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ఎక్కడైనా. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారితో పాటు ఇప్పటికీ జాబ్లో ఉన్నవాళ్లకు ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ కీలకం. అందుకే దీన్ని వీలైనంత మేరకు ఫిల్టర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే, మీరే రిక్రూటర్లా ఉండాలి. అంటే ఒకవేళ మీరే రిక్రూటర్ అయితే ఓ అభ్యర్థి ప్రొఫైల్ను ఎలా చెక్ చేస్తారో అదే మాదిరి మీ సొంత సోషల్ మీడియా అకౌంట్లను ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఆ క్రమంలో ఏదైనా పోస్ట్ మీ భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉందని అనిపిస్తే అలాంటివి డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్. ప్రతి సోషల్ మీడియా అకౌంట్కు ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో మీ ఖాతాలను ఎవరెవరు చూడాలో, ఎవరెవరు చూడకూడదో మీకు మీరుగా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రిక్రూటర్ లాగే ఆలోచించాలి. ఇక వాడుకలు లేనివి. మరి ఎప్పుడో ఏదో అవసరం పడిందనో లేదా మరో కారణంతోనో కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి ఆ తర్వాత వాటిని మర్చిపోయి ఉంటారు. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూసుకుని వాటిని డీయాక్టివేట్ చేయడం బెటర్. అంటే మన డిజిటల్ ఫుట్ ప్రింట్ను సింప్లిఫై చేసుకోవడం అన్నమాట. లిజినెస్ మరింతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో డిజిటల్ ఫుట్ ప్రింట్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. ఇంటర్మీడియట్ పూర్తయిన వారికి టూరిజం సంస్థల్లో సేవలు అందించడానికి ఏ కోర్సులు ఉపయోగపడతాయి, మరి ఎలాంటి నైపుణ్యాలుండాలి, మరి భవిష్యత్ అనేది బాగుంటుందా లేదా తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ తర్వాత పర్యాటక రంగంలో కెరియర్ ప్రారంభించాలి అనుకోవడం చాలా మంచి నిర్ణయం. టూరిజం కేవలం ప్రయాణాలకు సంబంధించిందే కాదు, మరి ఇందులో హోటళ్లు, రిసార్ట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ కంపెనీలు, ప్రభుత్వ టూరిజం సంస్థలు లాంటి అనేక విభాగాలుంటాయి. కస్టమర్లతో మాట్లాడటం, వారికి ప్రయాణ సమాచారం ఇవ్వడం, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడం, అతిథులను సంతృప్తిపరచడం వంటి సేవా దృక్పథం ఉన్నవారికి ఈ రంగం అనుకూలం. మరి ఇంటర్మీడియట్ తర్వాత టూరిజం వైపు వెళ్లాలనుకునేవారు బీఏ లేదా బిఎస్సి లేదా బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, అలానే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బిఎస్సి హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేటివ్, బీబీఏ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ వంటి కోర్సులు చేయొచ్చు. మరి వీటి ద్వారా ట్రావెల్ ప్లానింగ్, హోటల్ ఆపరేషన్స్, ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్, టూరిజం, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. మరి డిగ్రీ తర్వాత ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లేదా మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ లేదా ఎయిర్ టికెటింగ్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, టూర్ గైడింగుల్లో పీజీ డిప్లొమా కోర్సులు కూడా ఉపయోగపడతాయి. ఈ రంగంలో రాణించడానికి విద్యార్థులతో పాటు నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టుండాలి. అదనంగా ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మర్యాదగా మాట్లాడే తీరు, కస్టమర్ సర్వీస్ దృక్పథం, సమయపాలన, ఓర్పు, టీం వర్క్, సమస్యలను త్వరగా పరిష్కరించే సామర్థ్యం ఈ రంగంలో అత్యంత ముఖ్యమైనవి. అలానే ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్ వంటి సాంకేతిక నైపుణ్యాలు కూడా ఉపయోగపడతాయి. లిజినెస్ మరింత వరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మరి టూరిజం సంస్థల్లో సేవలు అందించడానికి ఏ కోర్సులు ఉపయోగపడతాయి, ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మెడకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు తిన్మార్. ఈ రోజు తిన్మార్ అంటే మీ ముందుకు వచ్చేసాను నేను, మీ అజనవ్య. సో లిసనర్స్, ఎప్పటిలాగే బ్యూటిఫుల్ మూవీ సాంగ్స్ అయితే వచ్చేసానండి. అవేంటో తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసేసుకుందాం.
2: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. లేదా హీరోస్ తిన్మార్లో మనం మొదటి హిందీ సాంగ్ వచ్చేసరికి కేసరియా తేరా ఇష్క హబియా. ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది కదండి. ఇది వచ్చేసరికి బ్రహ్మాస్త్ర మూవీ నుంచి అండి. ఈ సాంగ్ వచ్చేసరికి మన ఫేవరెట్ సింగర్ అజిత్ సింగర్ ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

0: ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్.
0: ఫోన్ 0881622354.
2: సుప్రీత్ సంగతి వినేసరి కదిలినస్ మన నెక్స్ట్ సాంగ్ వచ్చరికి కాటు కాకలను చూస్తే పోతుందే మతిపోతుందే. ఈ సాంగ్ వచ్చరికి మిచ్చి మూవీనించండి. ఈ సాంగ్ వచ్చరికి విజయ ప్రకాష్ గారు మరియు అనిత గారు ఆలపించారు. ఈ సాంగ్ తిమి కోసం వచ్చేసింది లిజిట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: సూపర్ తెలుగు సాంగ్ ఇది వినేసరి కదా, మన నెక్స్ట్ సాంగ్ వచ్చరికి పరమ పరమ పరమ పరమ పరమ సుందరి. ఈ సాంగ్ వచ్చరికి మిమ్మీ మూవీ నుంచండి. ఇందులో కీర్తి సనన్ గారు అయితే ఆలపించారు. ఈ సాంగ్ వచ్చరికి శ్రేయా ఘోషల్ గారు ఆలపించారు. ఈ సాంగ్ దీని కోసం వచ్చేసి విని ఆనందించండి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి అయ్యో అయ్యా నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సూపర్ హిందీ సాంగ్ వినేసరికి లిజనర్స్, మీకోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక చక్కని తమిళ సాంగ్ కూడా వచ్చేసింది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: సుమిత్ తమిళ సాంగ్ ఇది వినేసరికి ఏక్ ఫల్. ఈ సాంగ్ వచ్చేసరికి అజిత్ సింగ్ గారు మరియు శ్రేయా ఘోషల్ గారు ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఈ సాంగ్ వచ్చరికి భద్ర మూవీ నుంచండి ఇంద్ర రవితేజ గారు, మీరు జస్మిన్ గారు అయితే అలరించారు. ఈ సాంగ్ నీరవి వర్మ గారు ఆలపించారు. ఈ సాంగ్ తిమ్మ కోసం వచ్చేసింది, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: తెలుగు సాంగతి వినేసరి కదా, కైసే హువా ఈ సంవత్సరం కబీర్ సింగ్ మూవీ నుంచి అండి. ఇందులో షాహిద్ కపూర్ గారు మరియు కైరా అద్వానీ గారు అలరించారు. ఈ సంవత్సరం విశాల్ మిశ్రా గారు ఆలపించారు. ఈ సాంగ్ వచ్చేసింది. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సుప్రీత్ సాంగ్ వినేసారు కదా, మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి మేతర బాయ్ ఫ్రెండ్. ఈ సాంగ్ వచ్చేసరికి అజిత్ సింగ్ గారు మరియు నేహా కక్కర్ గారు ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. లిసన్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strila lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సూపర్ హిందీ సాంగ్ ఇది వినేసరికి మీకోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెప్పిన తమిళ సాంగ్ కూడా వచ్చేసింది. విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఈ సాంగ్ ని అనురూప్ కుల్కర్ణి గారు ఆలపించారు. ఈ సాంగ్ వచ్చేసింది లిజ్నెట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: సూపర్ తెలుగు సాంగ్ ఇది వినేసరిగా చేసిన నెక్స్ట్ సాంగ్ వచ్చరికి అగర్ తుమ్ సాత్ హా. ఈ సాంగ్ వచ్చరికి తమాషా మూవీ నుంచండి. ఈ సాంగ్ ని అజిత్ సింగ్ గారు మరియు అల్కా యాగ్నిక్ గారు ఆలపించారు. ఈ సాంగ్ ఇది మీకోసం వచ్చేసింది. లిజిటర్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: బిట్ సాంగ్స్ ఇది వినేసారు కదా లిజనర్స్, ఆజ్ఞాన్ని ఈరోజు తిన్మార్, మళ్ళీ తిరిగి ప్రసారం అయితే తిన్మార్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. మీ అర్జునవ్య.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
4: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్
4: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ JP రోడ్ భీమవరం.